101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 27 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివ సంకీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆత్మ ఒక్కటే శ్రీ జయశంకర్ బాపూజీ గారి వ్యాఖ్యానం వింటారు.
1: ఒకనాటి ఉదయ సమయంలో ఆదిశంకరాచార్యుల వారు శిష్యులతో కలిసి గంగాస్నానం చేసి కాశీపట్టణంలో సంచరిస్తున్నారు. ఒక ఇరుకు వీధిలో వడివడిగా అడుగులు వేస్తూ నడిచి వస్తున్న ఆదిశంకరులకు అనుకోకుండా ఒక చెండాదుడు ఎదురైనాడు. చింపిరితల, మెడలో పాలపూసలు, చేతిలో కర్ర, భుజాన కల్లుకుండ, చెవులకు రాగిపోగులు, వీపుమీద బొంత గొంగళి, ఇది వాడి ఆకారం. వాడికి తోడుగా 4 నల్ల కుక్కలు కూడా ఉన్నాయి. ఆచార్యుల వారి శిష్యులు హడావుడి పడుతూ చండాలుడితో, "దూరంగా పో, మా గురువుగారు వస్తున్నారు" అన్నారు. వాడు వాళ్ల మాటలు వినిపించుకోకుండా అలాగే ముందుకు నడిచి వస్తున్నాడు. ఆచార్య శంకరులు అతణ్ణి అసహనంగా చూచి, "తప్పుకో" అన్నారు. "ఎవరిని తప్పుకోమంటారు?" అన్నాడు చండాలుడు. "నిన్నే" అన్నారు శంకరులు. "నన్నంటే ఈ శరీరాన్నా, లేకపోతే ఈ శరీరంలో ఉండే ఆత్మనా? ఎవరిని తప్పుకోమంటున్నారు?" అని ఎదురు ప్రశ్నలు వేశాడు చండాలుడు. అప్పుడు ఆచార్యుల వారికి అర్థమైంది, తాను ప్రపంచానికి ప్రబోధించింది అద్వైత సిద్ధాంతం. అంటే రెండు అనేది లేనేలేదు, ఉన్నది ఒక్కటే. అటువంటప్పుడు మనిషికి మనిషికి మధ్య తేడాలు ఏముంటాయి? శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే కదా అన్న సత్యం ఆయన తలలో తళుక్కున మెరిసింది. ఆ చండాలుడిలో సాంబశివుడు ఆయనకు సాక్షాత్కరించాడు. అతని వెంట ఉన్న ఆ 4 కుక్కల్లో 4 వేదాలు ఆయనకు దర్శనమిచ్చాయి. భక్త వశంకరుడైన శంకరుడికి ఆచార్య శంకరుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. ఆ క్షణం నుంచి ఆయన సర్వసమత్వ తత్వాన్ని అలవరుచుకొన్నాడు. అవును, శరీర భేదం అన్నది మనం కల్పించుకొన్నది, అస్పృశ్యత అన్నది మనం ఏర్పరచుకొన్నది. శరీరాలు వేరువేరైనా అందరి హృదయాల్లో ఉన్న ఆత్మ ఒక్కటే. అందువల్లనే అహం బ్రహ్మాస్మి తత్వమసి

0: సర్వం ఖల్విదం బ్రహ్మ అంటే నేనే పరబ్రహ్మను, ఆ బ్రహ్మస్వరూపమే నీవు, ఈ కనిపించే సమస్తము పరబ్రహ్మస్వరూపమే అన్న అమృతవాణి ఆచార్య శంకరుల నోటి నుండి వెలువడింది. ఆత్మవత్ సర్వభూతాని అన్నది ఉపనిషత్తు. అంటే జీవులందరినీ నీవలనే భావించు అని అర్థం. అంతేకాదు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి అని గీతాచార్యుడు తన ఉపదేశంలో అర్జునుడికి బోధించాడు. అంటే భగవంతుడు సమస్త జీవుల హృదయాల్లోనూ ప్రకాశిస్తున్నాడు అని భావం. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు అని బాల ప్రహ్లాదుణ్ణి పోతన్న మహాకవి మనకు పరిచయం చేస్తూ అతని సకల జీవ సమభావాన్ని వ్యక్తీకరించాడు. అలాగే వేమన కవీంద్రుడు వాణిలోని పలుకు వాణికులంబేది అని ఆత్మస్వరూపాన్ని ఆటవెలది పద్యంలో అవగతం చేశాడు. నిన్ను నీవు తెలుసుకుంటే భగవంతుణ్ణి తెలుసుకున్నట్లే అన్న రామకృష్ణ పరమహంస పసిడి పలుకులు ఈ ఆత్మదర్శనాన్నే ప్రదర్శిస్తున్నాయి. ఒకడు ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే, ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఇయ్యని వారెవరు అన్న రమణ మహర్షుల వాక్కులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో చిరుధాన్యాలు, ఆరోగ్య సిరులు, పోషక నిధులు వింటారు.

చిరుధాన్యాలు, ఆరోగ్య శిరులు, పోషక నిధులు, ఈ అంశం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. చిరుధాన్యాలు ఆఫ్రికా ఖండం నుండి ఆసియా, ఐరోపా ఖండాలకు కొన్ని వేల సంవత్సరాల మునుపే వచ్చాయని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది. మన వేదాలలోనూ ఆఫ్రికా, చైనా పురాణ ఇతిహాసాలలో వీటి గురించి ప్రస్తావన ఉంది. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో చైనా షాంగ్ రాజుల పరిపాలనను చిరుధాన్యాల యుగంగా అభివర్ణిస్తారు. శతపద బ్రాహ్మణ అనే మన పురాణంలో చిరుధాన్యాల గురించి ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. శకుంతల తన ఆశ్రమం నుంచి దుష్యంతుని దగ్గరకు వెళ్లే సందర్భంలో కణ్వ మహర్షి ఆమెకు కొర్రలతో అభిషేకం చేసినట్లు మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణించారు. 5000 సంవత్సరాలకు పూర్వం నల్ల సముద్రం ద్వారా చైనా నుంచి ఐరోపా ఖండానికి గోధుమ, మొక్కజొన్నల కంటే ముందే ఈ చిరుధాన్యాలు ఆహారంగా మారాయని చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ చిరుధాన్యాల మీద జానపద పాటలు వినపడుతూనే ఉంటాయి. మన దేశంలో మొత్తం సాగు విస్తీర్ణము 160 మిలియన్ హెక్టార్లు కాగా, అందులో 85 మిలియన్ హెక్టార్ల భూమి వర్షంపై ఆధారపడిన ప్రాంతం ఇది. ఇది 177 జిల్లాలకు విస్తరించి ఉంది. దాదాపు 60% ప్రాంతంలో వర్షాధార సేద్యం సాగుతోంది. వాటిలో చిరుధాన్యాల సాగు 75% కాగా, అందులో దాదాపు 90% జొన్నలు, వేరుశనగ రూపంలో చవిటి భూములలో సాగవుతోంది. 5 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైనా కూడా వర్షాధార భూములలోనే గ్రామీణ కార్మిక శక్తికి 50% వరకు ఉపాధి, పశు సంపదకు 60% ఆహారం లభిస్తుంది. వేల సంవత్సరాలుగా పంట భూముల్లో రకరకాల చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. ఇవి పోయేసియే కుటుంబానికి చెందినవి. వీటిలో రాగులు, ఊదలు, కొర్రలు, ఆరికలు, అండుకొర్రలు,

ఒరిగలు, సామలు వంటివి ఉన్నాయి. దేశంలో అసంఖ్యాత ప్రజానీకానికి, ఆహార భద్రతకు, వ్యవసాయ రంగ రక్షణకు చిరుధాన్యాల సాగు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చిరుధాన్యాలు కేవలం ఒక పోషకాహార ధాన్యాలుగా మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ ధాన్యాలుగా పరిగణిస్తున్నది. తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో ఏమాత్రం రసాయన మందులు అవసరం లేకుండా అత్యంత సహజంగా

కేవలం 25% వర్షాధార నీటి సదుపాయం సరిపోతుంది. అరటి, చెరకు పంటలతో పోలిస్తే ఫలితంగా సాగునీటి వసతుల కోసం విద్యుత్తు రంగాలపై భారీ మొత్తాలను పెట్టుబడి పెట్టాల్సిన అవసరం నుంచి ప్రభుత్వం విముక్తి పొందగలుగుతుంది. భూసార నాణ్యతకు ఎలాంటి ప్రాధాన్యత అవసరం లేదు. ఇతర పర్యావరణపరమైన అంశాలపై అంతగా ప్రభావం ఉండదు. ఈ కారణంగా మెట్ట ప్రాంతాలకు చిరుధాన్యాల సాగు అమూల్యమైన వరం అని చెప్పవచ్చు. వీటికి ఎలాంటి కృత్రిమ ఎరువులు అవసరం ఉండదు. సారం లేని నిస్సార భూముల్లో సైతం సాగుకు అనుకూలం. సారం లేని నేలల్లోనూ చాలా రకాల చిరుధాన్యాలను సాగు చేయవచ్చు. క్షార భూముల్లోనూ మరియు ఆమ్ల భూముల్లోనూ కూడా పండుతాయి. రాగులను క్షార భూముల్లో సాగు చేయటం గమనించవచ్చు. కొర్రలు ఇతర సమస్యాత్మక భూముల్లో సాగవడం సర్వసాధారణం. అదే వరి పండించాలంటే ఇలాంటి భూముల్లో చాలా కష్టతరంగా ఉంటుంది. భూసారాన్ని పెంపొందించడానికి ఈ చిరుధాన్యాల సాగును వ్యవసాయదారులు చేపడుతూ ఉంటారు. దేశంలోని చాలా మంది పేద రైతులకు ఉన్నవి ఇలాంటి నిస్సారమైన భూములే. భూ సంస్కరణలు, ఇనాం భూములు, జాజమని పథకం ద్వారా ఇలాంటి భూములనే పేదలకు అప్పగించారు. అలాంటి భూముల్లో చిరుధాన్యాల సాగు మాత్రమే అనుకూలం. మొత్తం ప్రపంచంలో పండే చిరుధాన్యాల ఉత్పత్తిలో 28% ఆఫ్రికాలోనే సాగుతుంది. ఆఫ్రికాలో పండే మొత్తంలో దాదాపు 74% పశ్చిమ ఆఫ్రికా భూముల్లోనే పండుతుంది. అక్కడి భూములన్నీ నిస్సారమైనవే. ఇసుకతో కూడిన అక్కడి ఆమ్ల భూముల్లో సగటు వర్షపాతం 500 మిల్లీమీటర్ల కంటే తక్కువే. అంటే చిరుధాన్యాలు పండించడానికి ఎంత ప్రతికూల వాతావరణంలోని భూములైనా యోగ్యమైనవే. అందుకే దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలోనూ, రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలోనూ ఇటు ప్రజలకు మరియు అటు పశువులకు కూడా చిరుధాన్యాలు ఆహారాన్ని అందించగలుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను మరియు వాతావరణ మార్పులను తట్టుకునే చిరుధాన్యాలు. చిరుధాన్యాలు వాతావరణ ప్రభావాన్ని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. వాతావరణంలో మార్పు కారణంగా సరిగా వర్షాలు పడకపోవడం, అధిక ఉష్ణోగ్రత, సాగునీటి కొరత, పోషక విలువలు సమృద్ధిగా లభించకపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలిగే శక్తి వీటికి మాత్రమే ఉంది. చిరుధాన్యాల పంటలను ఏడాది పొడుగునా ఎలాంటి కాలపరిమితి లేకుండా సాగు చేయవచ్చు. గోధుమలు, వరి ఆహార భద్రతను మాత్రమే కల్పించగలవు. చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం, ఉపాధి, పర్యావరణ ప్రయోజనాలు సమృద్ధిగా లభిస్తాయి. అంటే వ్యవసాయ భద్రతనిస్తాయి. కాబట్టి చిరుధాన్యాలే మన భవిష్యత్తు ఆహారం. చిరుధాన్యాలకు చీడపీడల బెడద ఉండదు. సాంప్రదాయక భూముల్లో పర్యావరణ అనుకూల పద్ధతుల్లో సాగు చేస్తే చిరుధాన్యాలు వంటివి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. వాటి నిల్వకు ఎలాంటి క్రిమిసంహారకాల అవసరం లేదు. ఇటువంటి ప్రకృతి ప్రసాదిత ధాన్యపు పంటలు ప్రజలకు అందించుట వలన రైతు సమాజానికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించినట్లవుతుంది.

0: మీరింతవరకు చిరుధాన్యాలు ఆరోగ్య సిరులు పోషక నిధులు చేనుముచ్చట్లు కార్యక్రమంలో విన్నారు.
1: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్ కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి హోదా ఏదైతే ఉందో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయకంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
2: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step and you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని

0: కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో

0: పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి గోపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05కు తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15కు ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన దాసరథి రంగాచార్య గారి జయంతి సందర్భంగా వారి విశేషాలు వింటారు. అనంతరం శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు, శ్రీ సిద్ధాబత్తుని లలితానంద్ గారి స్వీయ కవితలు, సినిమా పాటలు మొదలైన అంశాలుంటాయి. 7:45కు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30కు అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:35కు హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరు సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30కు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు అంశం మీరు చేసే పోషకాహారం. ఈ అంశం గురించి మాట్లాడవలసి ఉంటుంది. 10:12:40కు 1:30కు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. 12:30కు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20కు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:30 ప్రసార విశేషాలు, 6:35 అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల, వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువలు, ఈ అంశం గురించి గుంటూరు జిల్లా లామ్ ఆర్ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, క్రీడావలోకనం, వారంలో జరిగే వివిధ క్రీడలపై సమీక్ష, అనంతరం తెలుసుకుందాం రండి అంశం, మంచి రిజ్యూమ్ ప్రిపరేషన్, ఈ అంశం గురించి వింటారు. 8:30 తెలుగులో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 పాటకు వేళాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని పాటలు వింటారు. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్ర

0: కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో టీర్2 టీర్3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫారసు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధన సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NJT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NJT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులైన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NJT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణ్యంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్దేవ్ నే భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయి హై కళా సంస్కృతి కి ద్వారా, నిత్య గీత కి ద్వారా, ఇస్కే వజహ సే ఆజ్ హమ్ 21వీ శాదీ మే దునియా మే అప్నా మర్యాదా పూర్వక పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయి హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఈవేళ

0: తన మొదటి ఇన్నింగ్స్ ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో పునః ప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్ లో అజయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2 టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ లోని ఆమ్స్టెల్విన్ వేదిక జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ 2 రౌండ్ చివరి మ్యాచ్ లో ఆస్టేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా పర్యటనలో ఆ దేశ అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో 2 క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన్ మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బబ్బలా
4: సై బాల్,
3: మడివల కామరా
4: సై బాల్,
0: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి డిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ప్రజా రచయిత మహనీయుడు దాశరథి రంగాచార్య గారి జ్ఞాపకాలను ఈ రోజు మనం గుర్తు చేసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్నగూడూరులో 1928 ఆగస్టు 24 జన్మించిన రంగాచార్యులు గారు చిన్నతనం నుంచే నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూనే తెలంగాణ ప్రజా పోరాట చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే బృహత్తర బాధ్యతను తన కలం ద్వారా చేపట్టారు. తెలంగాణ నవలా రంగానికి రంగాచార్యులు గారు వేసిన పునాది అత్యంత బలమైనది. ఆయన రాసిన త్రివేణిగా పిలువబడే నవలాత్రయం తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయం. ఆయన రాసిన చిల్లరదేవుళ్ళు

0: నిజాకాల నాటి వెట్టి చాకిరి, దొరల అన్యాయాలు, ప్రజల దీనస్థితికి అద్దం పట్టిన కాలాజయ నవల. మోదుగపూలు నిజాం పాలనపై తెలంగాణ ప్రజలు జరిపిన సాయుధ పోరాటానికి చైతన్యానికి నిలువెత్తు రూపం. జనపదం పోరాటం ద్వారా తెలంగాణ గ్రామీణ జీవితంలో వచ్చిన మార్పులు, సామాజిక పరిణామాలను విశ్లేషించిన అద్భుత రచన. వీటితో పాటు మాయా జలతారు, అమృతంగమయా వంటి అనేక ఇతర రచనలు స్వీయ చరిత్ర, జీవనయానం ద్వారా తన జీవితాన్ని, నాటి సమకాలీన చరిత్రను మనకందించారు. వేదాలు, ఇతిహాసాల సరళి గురించి చెప్పాలంటే కేవలం పోరాట సాహిత్యమే కాకుండా కఠినమైన సంస్కృత వేదాలను, ఉపనిషత్తులను అందరికీ అర్థమయ్యేలా దేవులపల్లి రామానుజుల గారి ప్రోత్సాహంతో సరళమైన వచనంలోకి అనువదించారు. 4 వేదాలను, రామాయణ మహాభారతాలను తెలుగులోకి తెచ్చి సామాన్యులకు కూడా పురాణ జ్ఞానాన్ని చేరువ చేశారు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని తన రచనల్లో గౌరవించి పట్టాభిషేకం చేసిన గొప్ప మనిషి రంగాచార్యులు గారు. 2015 జూన్ 8 ఆయన మనల్ని విడిచి వెళ్లిన ఆయన అందించిన సాహిత్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అక్షరాన్ని ఆయుధంగా మార్చి ప్రజా చైతన్యానికి ఊపిర్లూదిన దాసరథి రంగాచార్యులు గారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం. మీరింతవరకు నేటి మాట విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: శ్రీ పిన్ని వెంకటేశ్వర గారి స్వీయ కవితలు వింటారు.
8: కవితా శీర్షిక జనారణ్యం. అడవిలో మృగం ప్రాణం తీస్తోంది. అడవిలో మృగం ప్రాణం తీస్తోంది. మనిషిలో మృగం మానం ప్రాణం తీస్తున్నాయి. మనిషిలో మృగం మానం ప్రాణం తీస్తున్నాయి. రాజధాని నడిబొడ్డున నడిరాత్రి నేరం తెలిసి సిరలు దమనలు

నిప్పులు చెరిగాయి. రాజధాని నడిబొడ్డున నడిరాత్రి నేరం తెలిసి సిరలు దమనులు నిప్పులు చెరిగాయి. గుండె కుండలో కన్నీరు మరిగి మసిలింది. గుండెకుండలో కన్నీరు మరిగి మసిలింది. నిర్భయ విలపించదు. ఆవిరితో చలించిన మానవత్వం శూన్యంలో మెరుపైంది, దైన్యంలో పిడుగైంది. ఆవిరిలో చలించిన మానవత్వం శూన్యంలో మెరుపైంది, దైన్యంలో పిడుగైంది. దానవత్వానికి ఇక బ్రతికే దారేది? పాలబుగ్గలపై పశుత్వమా? అమ్మతనం కమ్మరి కొలిమైంది. కామాంధుల కంఠం తురమాలంది. మహాత్ముడు కోరిన అర్ధరాత్రికై కలకత్తా మహంకాళికి మోహరిల్లాలంది. ఊరు వాడ కోడై కూస్తోంది. మృగాళ్లకు కోరికను ఉరికొయ్యలే తీర్చాలని జూలో జంతువుల కారాగార శిక్షలేమిటని ప్రమదావనం ప్రశ్నిస్తుంది. కవిత శీర్షిక ప్రశ్న. అంతా కర్మ అనుకుంటే కర్త క్రియలెందుకన్నది ప్రశ్న. కురుక్షేత్రం ముందు భగవద్గీత పుట్టింది. కృష్ణుడు కర్త, పాండవులు క్రియ, కౌరవులు కర్మ. వాల్మీకి కర్త, సన్నించిన బాణం క్రియ, పక్షి కన్నీరు కర్మ. శాస్త్రవేత్త కర్త, రాకెట్ ప్రయోగం క్రియ, అంతరిక్ష జ్ఞానం కర్మ. ప్రయోగం వల్ల ప్రయోజనం, ప్రశ్న వల్ల సమాధానం. బుర్రవల్లే బొర్రకి తిండి, నిట్టూర్పు నిష్ప్రయోజనం. తూర్పు దీపం వెలిగించు, మార్పు కూర్పు నేయించు. రేపుకు రూపం పోయించు, బ్రహ్మరాతని మార్పించు. బ్రహ్మాండాన్ని సృష్టించు, కవిత శీర్షిక జ్వాల. వేట కుక్కలను కుందేళ్లు తరిమిన నేల. ఆయుధాన్ని అహింస తరిమి కొట్టిన నేల. హుస్సేన్ సాగర్లో గౌతముడు సాక్షిగా, లుంబినీ వనంలో నరమేధం సహించం. హృదయం లేని మనుషులు దిల్సుఖ్పై దాడి చేస్తే అమానుషం దుస్సాహసమే. దైవానికి దానవత్వం ఆపాదించే రాక్షస మూకల్లారా, స్వర్గాన్ని నరకం చేసే యమదూతల్లారా, భగభగ మండే మంటలు భగత్ సింగు, దగదగ మెరిసే సూర్యుడు నేతాజీ, అలుపెరగని అగ్నిగోళం అల్లూరి, చల్లని వెన్నెల గగనం గాంధీజీ, మా తాతలు మా నేతలు మళ్లీ పుడతారు. ఉరిమింగిన వీరుల చాగఫలం కరిమింగిన వెలగపండు కాదోయ్. మంచు కొండలపై త్రివర్ణ పతాకంలా, బంగాళా కాతంపై ఉదయ బింబంలా.

మంచు కొండలపై త్రివర్ణ పతాకంలా, బంగాళాఖాతంపై ఉదయ బింబంలా, అరేబియా సాగరంపై సంధ్యా సమయంగా, హిందూ మహాసముద్రంలో వివేకానందంలా, అరేబియా సాగరంపై సంధ్యా సమయంగా, హిందూ మహాసముద్రంలో వివేకానందంగా, త్యాగఫలం చైతన్య జవంగా పరిభ్రమిస్తుంది, త్యాగఫలం చైతన్య జవంగా పరిభ్రమిస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ, జ్యోతులు జ్వాలలవుతాయి. తమసోమా జ్యోతిర్గమయ, జ్యోతులు జ్వాలలవుతాయి. దీప పురుగులు కాలిపోతాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుజలాం సుఫలాం మలయజ శీతలాం గీతం మారుమోగుతూనే ఉంటుంది. దీప పురుగులు కాలిపోతాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుజలాం సుఫలాం మలయజ శీతలాం గీతం మారుమోగుతూనే ఉంటుంది. శీర్షిక ఓజోన్ పొర. ముగ్గురమ్మల మూలపుటమ్మ నేల తల్లి, శూన్యంలోకి తేలిపోకుండా ఆకర్షిస్తున్న అమ్మ తల్లి. ముగ్గురమ్మల మూలపుటమ్మ నేల తల్లి, శూన్యంలోకి తేలిపోకుండా ఆకర్షిస్తున్న అమ్మ తల్లి. మనం విడిచే గాలిని పీల్చి ప్రాణవాయువుల్ని ప్రసాదిస్తాయి చెట్లు. చెట్లకు ప్రాణం ఉంది సుమా. మనం విడిచే గాలిని పీల్చి ప్రాణవాయువుల్ని ప్రసాదిస్తాయి చెట్లు. చెట్లకు ప్రాణం ఉంది సుమా. తల్లి ఒడిలో తల్లడిల్లకుండా ఓజోన్ పొర కాపాడుతోంది. తల్లి ఒడిలో తల్లడిల్లకుండా ఓజోన్ పొర కాపాడుతుంది. చెట్లను నరికి ఊపిరికి ఉరిపోసుకోకు. చెట్లను నరికి ఊపిరికి ఉరిపోసుకోకు. గ్రీష్మం ఆగ్రహిస్తే భూగ్రహం అలమటిస్తోంది. గ్రీష్మం ఆగ్రహిస్తే భూగ్రహం అలమటిస్తోంది. అలల జడి సాగరం ఇంకిపోతుంది. హిమాచలం గొంతు తడారిపోతుంది. అలల జడి సాగరం ఇంగిపోతుంది. హిమాచలం గొంతు తడారిపోతుంది. ప్రాణికోటి సజీవ దహనమవుతుంది. ప్రాణికోటి సజీవ దహనమవుతుంది. కంటికి కనురెప్పలా, ఒంటికి ఓజోన్ పొర. కంటికి కనురెప్పలా, ఒంటికి ఓజోన్ పొర. మబ్బులు కరగాలంటే కొమ్మలు ఊగాలంతే. మబ్బులు కరగాలంటే కొమ్మలు ఊగాలంతే. వనాలుంటేనే పవనాలు, పవనాలుంటేనే ప్రాణాలు. వనాలుంటేనే పవనాలు, పవనాలుంటేనే ప్రాణాలు. వృక్షో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత. అడవులుంటేనే పడవలుంటాయి. మూడు పువ్వులు పూయాల్సిందే, ఆరు కాయలు కాయాల్సిందే. సాగర తీరాన సూర్యోదయం, కొండల మాటుగా అరుణోదయం, దినచర్యలు జరగాల్సిందే. మూడు పువ్వులు పూయాల్సిందే, ఆరు కాయలు కాయాల్సిందే. సాగర తీరాన సూర్యోదయం, కొండల మాటుగా అరుణోదయం, దినచర్యలు జరగాల్సిందే. శీర్షిక ఊయల్లో ఉషస్సు. విశ్వ వృక్షానికి ఊయలేసి అమావాస్య జ్వాల ఆలపిస్తే, విశ్వవృక్షానికి ఊయలేసి అమావాస్య జ్వాల ఆలపిస్తే, ఉండబట్టలేని ఉషస్సు, ఉండబట్టలేని ఉషస్సు ఇలా పాటందుకుంది. జోకొట్టకేయమ్మ జ్వాల పాడకేయమ్మ, నిప్పుల ఊయల్లో నిద్ర పోలేనమ్మ. జోకొట్టకేయమ్మ జ్వాల పాడకేయమ్మ, నిప్పుల ఊయల్లో నిద్ర పోలేనమ్మ. చీకటి కోణల్లో చిరుతై పుట్టానే, చీకటి కోణల్లో చిరుతై పుట్టానే. నేను పారాడాలి, నేను పోరాడాలి. నేను పారాడాలి, నేను పోరాడాలి. నిరాశా బీళ్లల్లో నీ ఆశా బీజాన్నే, నిరాశా బీళ్లల్లో నీ ఆశా బీజాన్నే. నేను నారవ్వాలి, నేను పైరవ్వాలి. నేను నారవ్వాలి, నేను పైరవ్వాలి. ఈ మూగజీవుల్లో నే రాగజీవాన్నే, ఈ మూగజీవుల్లో నే రాగజీవాన్నే. నేను రవళించాలి, నేను రగిలించాలి. నేను రవళించాలి, నేను రగిలించాలి. ఈ రాత్రి గుండెల్లో నేను సుప్రభాతాన్నే, ఈ రాత్రి గుండెల్లో నేను సుప్రభాతాన్నే. నేను ప్రసరించాలి, నేను ప్రభవించాలి. నేను ప్రసరించాలి, నేను ప్రభవించాలి. సూర్యుడు సుప్రభాతం చెప్పాలమ్మా, చంద్రుడు శుభరాత్రి చెప్పాలమ్మా. జోకొట్టకేయమ్మా జోల పాడకేయమ్మా. ఈ శీర్షిక కన్నీరు. కన్నీటికి కషాయ గుండె కరగదు. అశువులు బాసిన వారిని అశ్రువులు అమృతమై బ్రతికించవు. కన్నీటికి కషాయ గుండె కరగదు. అశువులు బాసిన వారిని అశ్రువులు అమృతమై బ్రతికించవు. కన్నీటితో సాగు సాఫల్యం కాదు, కన్నీటితో సాగు సాఫల్యం కాదు. కష్టాలని కన్నీరు తుడిచివేయవు, కష్టాలని కన్నీరు తుడిచివేయవు.

జీవన సాగరంలో కన్నీరు సుడిగుండం, జీవన సాగరంలో కన్నీరు సుడిగుండం. నిన్న నీది కాదని నేడు ఏడిస్తే రేపు కూడా నీది కాదు. నిన్న నీది కాదని నేడు ఏడిస్తే రేపు కూడా నీది కాదు. వైఫల్యాల మెట్లపై నుంచి విజయ సోపానాన్ని అధిరోహించాలి. వైఫల్యాల మెట్లపై నుంచి విజయ సోపానాన్ని అధిరోహించాలి. కన్నీరు ఓటమని అంగీకరించి వెనుకడుగులకు వెనుకాడనివ్వదు. కన్నీరు ఓటమిని అంగీకరించి వెనుకడుగులకు వెనుకాడనివ్వదు. ఆలోచన ఆయుధం కావాలి, తిమిరంతో సమరం చేయాలి. ఆలోచన ఆయుధం కావాలి, తిమిరంతో సమరం చేయాలి. కష్టాన్ని ఇష్టపడితేనే కథ సుఖాంతం, కష్టాన్ని ఇష్టపడితేనే కథ సుఖాంతం. కాలంతో శుభోదయాలు శుభరాత్రులు కలిసి రావు, కాలంతో శుభోదయాలు శుభరాత్రులు కలిసి రావు. సాలోచనమయ కృషితో సాధించాలి, సాలోచనమయ కృషితో సాధించాలి. నల్లధనం శ్రమజనితం కాదు, కష్టే ఫలి కళ నిజం కావాలంటే నల్లధనం శ్రమజనితం కాదు, కష్టే ఫలి కళ నిజం కావాలంటే దోచుకొని దాచుకోవటం మానాలి, దోచుకొని దాచుకోవటం మానాలి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఎస్ లలితానంద్ గారి స్వీయ కవితలు వింటారు.
5: శీర్షిక అక్షరార్చన. ఎందరో మేధావుల మహాభినిష్కరణంలో కొత్తగా మొలకెత్తిన నును చిగురుటాకు నా తెలుగు అక్షరం. తాళ్లంగదుగా కళ్ళు తెరచి తాళ్లంగా పురుడు పోసుకుని తేలంగ్ తెలంగ్ తైలంగ్ తెలుంగు తెలుగుగా పరిడవిల్లి భాషా వినీలాకాశంలో వెళ్లి విరిసిన తొలి సప్తవర్ణాల హరివిల్లు నా మాతృభాష ప్రత్యూష. శాతవాహనుల ఏరుబడిలో తొలి అడుగు వేసి కాకతీయ పౌరుషాగ్నిలో కథను తొక్కి ఆంధ్రభోజుడు ఆలనలో పడగవిప్పి అల్పాక్షరాన అనంతభావ క్షీరతయ్యై మాతృదేవోభవ మంత్రాన్ని జాతికి అంకితం చేసిన తొట్ట తొలి ప్రభాత వెలుగు నా తేట తెలుగు. తెలుగువాణికి విరువోని సవరించి పద్యమై గద్యమై అవధాన ప్రక్రియకు ఆజ్యమై అచ్చులతో అంతమయ్యే స్వచ్ఛమైన సంధ్య వెలుగు నా తేట తెలుగు. కిన్నెరసాని పాటల, కృష్ణశాస్త్రి కవితల, గంగాగోదావరుల గలగలలు వింటూ కృష్ణమ్మ కేరింతల కిలకిలయ్యై ఆంధ్రావనిని అమరధామం చేసిన అజంత భాష నా జిలుగు తెలుగు. పురాణ ఇతిహాస హైందవ భాషా సంపత్తిలో కవిరాజు శ్రీనాథ ఘంటాను శోభిల్లి బమ్మెనారుని మందార మకరంద మాధుర్యమును తేలి కూచిపూడి నర్తనగా అన్నమయ్య కీర్తనగా సాహితీ లోకాన ప్రభవించిన అక్షయ తూణీరం నా తెలుగు అక్షరం. గళమెత్తి పాడితే గగనాలు పులకించు నా మంత్రాక్షరి విప్లవ ప్రత్యూషలు కవికోకిల జాషువ, శ్రీశ్రీల కథన కహళిలో కవికోకిల జాషువ, శ్రీశ్రీల కథన కహళిలో పదును తేలి వేమన్న వేదాన్ని తెలుగు ఖ్యాతిని దిగ్దిగింతాలకు చాటిన అమృతవల్లి నా తెలుగు తల్లి. వేమన్న వేదాన్ని తెలుగు ఖ్యాతిని దిగ్దిగంతాలకు చాటిన అమృతవల్లి నా తెలుగు తల్లి. మనిషికన్నా ముందు పుట్టిన మాతృభాష మనిషికన్నా ముందు మృతమవుతూ ఉంటే అది నిజంగా మనిషికే చిగుచేటు. తరతరాలకు సుస్వరాలు పలికించిన వరాలు తెలుగు తల్లి పొత్తిరులు పరభాష కత్తిరవేట. తప్పు తప్పు, బిడ్డలున్న గొడ్రాలు కాకూడదు నా తెలుగు తల్లి. అందుకే ఆంధ్రావని కలిసికట్టుగా పరభాషా వ్యామోహాన్ని పక్కనబెట్టి తలకట్టుతో తల్లి

ఎత్తుకు తిరిగే అక్షరాల మన 56 అక్షరాలని బడి భాష ఏలుబడి భాషగా తెలుగు లోగిళ్లకు తోరణాలుగా కట్టగలిగితే నాడు కందుకూరి సంస్కారం, చిలకమర్తి ప్రహసనం, తెలుగుజా

0: ఊర్జం మృత్యుగంటికలు మ్రోగిస్తూ పచ్చినెత్తురు తేన్పుతోంది. మానవత్వం ఎగరేసిన శాంతి కపోతం రెక్కలు తెగి దిక్కులు కొరుగుతూ ఉంటే అహింసకు పురుడుపోసిన పుణ్యభూమి మతఛాందస్యుల హింసావాదంతో దిక్కుతోచక గొక్కబెట్టి ఏడుస్తోంది. మతాలు శాసిస్తున్న రాజ్యాంగంలో ఉన్మాదం తలకెక్కిన మతోన్మాదం అమాయక ప్రజల నిత్తుటి మడుగుల్లో సంధ్యావార్చుకుంటోంది. ఈ జాడ్యం గల్లీ దాటి ఢిల్లీలో మారణహోమం రగిలిస్తూ ఉంటే బిక్కుబిక్కుమంటున్న భరతమాత గుండె చప్పుళ్ళు వేదభూమిలో విర్రిగా అరుస్తున్నాయి. ఆ నరమీతపు మరకలు కవి ఓ కళాకారుడా, కవయిత్రి ఓ కళాకారిణి, అటా ఇటా నువ్వెటువైపు అని నిలదీస్తూ ఉంటే రవీంద్రుడి స్వర్ణ స్వప్నం హెవెన్ ఆఫ్ ది ఫ్రీడమ్ నా కళ్ళ ముందు తారాడింది. అప్పుడు స్వప్నించా. జీవశవంలా పడున్న మనిషితనాన్ని నిద్రలేపి మత సామరస్యపు శాంతి బావుటాన్ని ఎగరేయాలని నా గుండెలో తొవ్వి తోడిన గుంపెడు అక్షరాల్ని మండే కాలం చుట్టూ చల్లుతున్నా. అవి శతఘ్నులై మతోన్మాదంపై దండెత్తాలని. అనుక్షణం రగిలే మతం కుంపట్లు రాజుకోకుండా కాలం గుప్పిట్లో రగిలే కరకు క్షణాల్ని కలం గుప్పిట్లో దాచి అతకని స్వప్నాన్ని బతికించుకొని నా కళల ప్రతిమని తనివితీరా తమిళి చూసుకోవాలన్న చిన్ని ఆశ. అందుకే నేనంటాను, మనిషి గుండెల్లో చితిపేర్చేది మతం కాదది రెటమతం. మతం మనిషి మనుగడకు మంచి మార్గం కావాలే తప్ప మతతత్వపు నిరంకుశత్వానికి మారణ ఆయుధం కాకూడదు. శీర్షిక గంజాయి మొక్క. చరిత్ర మారుతున్న ధరిత్ర మాత్రం పాత కథల్నే జ్ఞాపకం చేస్తోంది. దురదృష్ట క్షణం, ఏ మూగ నిట్టూర్పు కొన ఊపిరై మాతృశీలపు రహస్యాన్ని దిగమింగిందో ఆ తల్లి పేగు నంటిన పాపం చెత్తకుండి పక్కన పసిగుడ్డయింది. కాలాన్ని హేళన చేస్తూ అది తులసివనంలో గంజాయి మొక్క అయింది. హేళన చేస్తే వాడొక కర్ణుడు, జారిగా చూస్తే వాడొక జాబాలి, కాదు అని వెర్రిగా ప్రశ్నిస్తే వాడొక బలమాననం. ఏ జన్మలోని పాపమో, ఏ దేవుడి శాపమో, మాతృత్వపు మమకారపు ఒడి కరువై జాలిపెడ్డ బిచ్చగాళ్ల ఉచ్చమడుగు గుసలు ఉద్భవించిన ఆ అనురాగం మండే కడుపుతో రెక్కలు రాలి డొక్కలెండి సగం కాలిన శవముల జీవితాంతం బస్తాలు బస్తాలుగా బానిసత్వాన్ని మోసే కళేవరం. జానుడు పొట్ట కోసం కుక్క విసురుని ఎంగిలి ఇస్తాడుకై కురుక్షేత్రాన్ని సృష్టిస్తాడు వాడు. జానుడు పొట్ట కోసం కుక్కకు విసిరిన ఎంగిలి ఇస్తళ్లకై కురుక్షేత్రాన్ని సృష్టించే ఆకలి అర్జునుడు అవుతాడు వాడు. విషాదాన్ని నిషీధులో ఎగరేసి శూన్యాకాశంలో కన్నీటితో ఆడుకుంటూ ఉంటాడు వాడు. శంభూకుడి శిరస్సుకు ఏకలవీడు బొట్న వేలుకు మధ్య గట్టిగా మలసిన కాలాన్ని గెలిచే అష్టావక్ర. చౌరాస్తాలో ఆకలై, గుమ్మాల ముందు చేదరింపై, కోవెలమెట్లపై బిచ్చగాడై, బస్టాండ్లలో విసిరేసిన సిగరెట్ పీకై ఆబగా చేతులు చాచే ఆ పసివాడి ఆర్తనాదంలో కసిగా లోకంపై చేసిన ఎన్నెన్ని ఆవేదన సంతకాలు జీవిత పుస్తకంలో. అనాథనే శ్వేతపత్రం వాడు. ఆకలి చిరునామాతో అలమటించేవాడు కళ్ళల్లో మెరవడానికి కన్నీళ్లు కూడా కలవరపడతాయి. కాలగర్భంలో ఎన్నెన్ని పసి జీవితాలు ఇలా వసివాడిపోయాయో, జాలిపడ్డ ప్రతి పైసాకు తెలుస్తుంది ఆ బాధ. ఈ పాపం నాగరికత ముసుకులు నలిగి సొలసిన ఏ జాతి కుసుమాలదో చెట్టు నుండి నేలపడ్డ కాయ ఏ కొమ్మదని చెప్పగలం? లోకం మరిచిన అమ్మలారా, కాలం పరిచిన స్వేచ్ఛాదవళంపై నీరు మరకలు నీడలొద్దు. లోకం మరిచిన అమ్మలారా, కాలం పరిచిన స్వేచ్ఛాదవళంపై నీలి మరకల నీడలొద్దు. పవిత్రమైన బతుకుబాటల తులసి కోటల్లో పిచ్చిపూలు, పవిత్రమైన బతుకుబాటల తులసి కోటల్లో దయచేసి పిచ్చిపూల గంజాయి మొక్కలు నాటొద్దు.
1: ఎస్ లలితానంద్ గారి స్వీయ కవితలు విన్నారు. మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
3: మీరింతవరకు ఉదయకిరణాలు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మీరు వినబోయే పాట జనతా గ్యారేజ్ చిత్రం కోసం దేవీప్ శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో యాజిన్ నైజిర్ నేహా బాసిన్ పాడిన పాట.

హాయ్ నాన్న చిత్రం కోసం కాలభైరవ శక్తి శ్రీగోపాలన్ పాడిన పాట వింటారు.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో ఉంటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: కార్యక్రమంలో మీరు వినబోయే పాట చలో చిత్రం కోసం మహతి స్వరసాగర్ సంగీత సారథ్యంలో రావిల్ సుబిల్గంజ్ పాడిన పాట వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఎక్స్ప్రెస్ రాజా చిత్రం కోసం స్పీకర్ అగస్తి అనీషా పాడిన పాట వింటారు. స్వరకల్పన ప్రవీణ్ లక్కరాజు.

కార్యక్రమంలో మీరు వినబోయే పాట కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం కోసం హేమచంద్ర రమణ్ మహాదేవన్ శిల్పారావు పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: మహిళలారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి.
1: మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పర్యటనలు, జిల్లాలో కరువు పరిస్థితుల ప్రభావం, తాగునీటి సమస్య రాకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అధిక ధరల నుంచి పేదలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం, సరుకులు అందిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని 132 బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద బియ్యం విక్రయిస్తున్నామన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో 52 రూపాయలకు, బీపీటీ రకాన్ని కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గుర్తింపు కార్డు చూపించి ప్రతి ఒక్కరూ గరిష్టంగా 10 కిలోల వరకు బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చని చెప్పారు. మదనపల్లె నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 1000 కోట్ల అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 మంజూరైందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం మండలాలతో పాటు మదనపల్లి పట్టణానికి సురక్షితమైన నిరంతర తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఫేజ్ 1 కింద గండికోట రిజర్వాయర్ నుంచి గుర్రంకొండ మండలం మామిళ్లవారిపల్లె వరకు పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే కాక విద్యార్థులకు నాణ్యమైన సమగ్ర సాంకేతిక ఆధారిత విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కీలకంగా మారుతోంది. ఈ పథకం కింద జిల్లాలో 39 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిని ఆధునిక ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే పీఎం శ్రీ పథకం ప్రధాన ఉద్దేశం. సాంప్రదాయ బోధనా పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచన విధానం, నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. వీబీ జీరామ్జీ పథకం కింద 24 రకాల పండ్ల తోటల సాగుకు 3 ఏళ్లపాటు 100% రాయితీ కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ వెంకటరత్న పేర్కొన్నారు. మండలంలోని వనంరెడ్డిగారి పల్లెలో ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీబీ జీరామ్జీ పథకంలో గ్రామాల్లో రోడ్లు, కాలువలు, పండ్ల తోటల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పండ్ల తోటల సాగుతో మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. జిల్లాలో భారీగా మార్కెట్ యార్డులకు వస్తున్న టమోటాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పంపుతున్నట్లు మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. పుంగనూరు మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టమోటాలను డిమాండ్ ఉన్న నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లు, నగర సమీప గ్రామాల్లో అమ్మకాలకు పంపుతున్నామన్నారు. నో ప్రాఫిట్ నో లాస్ విధానంతో రైతుకు ప్రయోజనం ఉండేలా మదనపల్లి, పుంగనూరు, ములకల్ చెరువు, గుర్రంకొండ, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి టమోటాలను పంపి ఇక్కడ యార్డుల్లో డిమాండ్ వాతావరణం కల్పిస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 కింద జీరో వేస్ట్ సిటీ లక్ష్య సాధనలో మదనపల్లె ముందంజలో ఉంది. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, వనరుల పునర్వినియోగం కార్యక్రమాలను మున్సిపాలిటీ చేపడుతోంది. ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే దిశగా కమిషనర్ కె ప్రమీల ముందుకు సాగుతున్నారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో రోజు 62 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 36 టన్నుల తడి వ్యర్థాలు, 25 టన్నుల పొడి వ్యర్థాలు ఉన్నాయి. రీసైక్లింగ్ ప్రక్రియ సజావుగా సాగితే త్వరలోనే జీరో వేస్ట్ సిటీగా మదనపల్లె మారుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని సిటీఎం రైల్వే స్టేషన్ నూతన శోభ సంతరించుకుంది. అమృత్ భారత్ ఎస్టేట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల నిధులతో ఆధునీకరిస్తోంది. 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు 90% పూర్తయ్యాయి. ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసే ప్రణాళికతో రైల్వే శాఖ ముందుకు సాగుతోంది. రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ మంజుల పేర్కొన్నారు. ఆమె పీటీఎం కురబలకోట, బి కొత్తకోట, పెద్దమన్యం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు పడితే కంది, అలసంద, అనుములు, ఉలవ, పెసర, మినుములు, కొర్ర, జొన్న, సజ్జ, ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తద్వారా నీటితడలను తగ్గించుకోవచ్చని వివరించారు. పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఎల్నినో వల్ల ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట రవాణా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుందని, రైతులందరికీ సబ్సిడీ కింద విత్తనాలను అందిస్తుందన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలన్నారు. మీరింతవరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు.

0: మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాం. రచన సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కపురం 101.5 ఎఫ్ఎం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈరోజు హలో ఎఫ్ఎం కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోతున్నాం. చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విందాం. యువసేన చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ పాడిన పాత వింటారు. స్వరకల్పన సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నేనున్నాను చిత్రం కోసం శ్రేయా ఘోషల్, కేకే పాడిన పాట వింటారు. స్వర కల్పన, ఎంఎం కీరవాణి.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రమందిరి కార్యక్రమంలో మీరు వినబోయే పాట ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు 9:30 అతివలు అభిప్రాయాలు మహిళా భారతి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఈరోజు మహిళలు మాట్లాడాల్సిన అంశం మీరు చేసే పోషకాహారం. ఈ అంశాన్ని గురించి మాట్లాడగలరు. మా కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622393.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
0: కార్యక్రమంలో మీరు వినబోయే పాట దడా చిత్రం కోసం ఆండ్రియా కళ్యాణ్ పాడిన పాట వింటారు. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, స్వరకల్పన దేవిశ్రీప్రసాద్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: స్వరకల్పన పణిశర్మ.

0: ఈరోజు ఉదయం 9:30 అతివలు అభిప్రాయాలు కార్యక్రమంలో అంశం మీరు చేసే పోషకాహారం గురించి చెప్పాల్సింటుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. మరి
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ ఇలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: మరిన్ని వివరాలకి మీ సమీప మనప్పురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: వినోదం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో
1: ముఖాన్ మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మీరు విన్న ఈ పాట కేరింతా చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట. సంగీతం మిక్కీజే మేయర్. కార్యక్రమంలో తర్వాత ఖైదీ నెంబర్ 150 ఈ చిత్రం కోసం హరిచరణ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

హలో ఎఫ్ఎం శ్రోతలు, క్షమించాలి, చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. అతివలు అభిప్రాయాలు ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో మీరు చేసే పోషకాహారం ఈ అంశం గురించి

0: శ్రోతలు మాట్లాడవలసి ఉంటుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622339
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మన రోజును ఉత్సాహంగా ప్రారంభించాలంటే మనకేం కావాలి? మంచి ఎనర్జీ కావాలి. మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆహారం నుంచే. మన ప్లేట్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. అందుకే పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, చిరుధాన్యాలు, పాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనం రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. జంక్ ఫుడ్ చూస్తే నోరు రొచ్చు, కానీ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారానికి మాత్రమే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా పిల్లలు, యువత మంచి పోషకాహారం తీసుకుంటే శరీర ఎదుగుదలతో పాటు ఏకాగ్రత, శక్తి, ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి. అందుకే కడుపు నిండితే సరిపోదు, పోషకాలతో నిండిన ఆహారం కావాలి. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి జీవితం. మరి ఈ మంచి అలవాటును ఈరోజు నుంచే మొదలు పెడదాం.

0: హలో,
1: మేడం నమస్తే. శుభోదయం
0: నమస్తే
1: మేడం.
0: అండి. శుభోదయం అండి. మీ పేరు,
1: నాగలక్ష్మి కంపెనీ
0: అతివలు
1: నుంచి
0: అభిప్రాయాలు
1: మేడం.
0: కార్యక్రమానికి స్వాగతం అండి.
1: థ్యాంక్ యూ అండి. నా పేరు నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం అండి.
0: ఏంటండి, ఏ పేరండి?
1: నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం మేడం.
0: ఓకేనండి, చెప్పండి. ఈరోజు అంశం విన్నారా?
1: ఒకసారి చెప్పండి, పోషక విలువలు గల ఆహారాన్ని
0: మీరు చేసే పోషకాహారం
1: మా
0: అంటే
1: ఇంట్లో
0: మీ
1: నేను
0: పిల్లలకు.
1: పోషకాహారాలే అంటే పోషకాహారాలతో కూడిన ఫుడ్ నేను తయారు చేస్తూ ఉంటాను మేడం. ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఉప్మా కానీ అలాంటివి చేసి అందులోని ఐరన్ కంటెంట్ ఉండి నెక్స్ట్ నట్స్ తోని అంటే మన గోధుమ నూక అనేది తగ్గించి చేసి ఉప్మా చేసాను అనుకోండి, గోధుమ నూక తగ్గించేసి నట్స్ అవి ముందు రోజు నేను నానబెట్టేస్తాను మేడం.
0: ఓకే,
1: కొంచెం నట్స్ అవి కూడా వేస్తూ ఒక్కొక్కసారి అంటే రోజు అదే రెసిపీ తింటే కొంచెం
0: బోర్
1: ఇదిగా
0: కొట్టు
1: ఉంటుంది కదా, బోర్ కొడుతుంది కాబట్టి అలా చేస్తాను. ఒకసారి అయితే నట్స్ తో చేసి ఉప్మా చేస్తాను,
0: ఓకే.
1: ఇంకొకసారి అయితేను ఇవి దాన్ని ఏమంటారు మాకు తోటకూర ఎక్కువగా ఉంటుంది మేడం. తోటకూర
0: ఓకే.
1: ఆ తోటకూర ఏం చేస్తామంటేను అది అంటే కారాలు వదిలేసి ఆకులు అవన్నీ తీసుకుని ఇందులో పెట్టి అది కూడా ఇంకొక రోజు ఉప్మా చేస్తాం సార్ మేడం. అది ఉప్మాతో రెసిపీ అది. నెక్స్ట్ ఇడ్లీ చేసినప్పుడు పప్పు మినపప్పు నానేసిన తర్వాత వరిలోకి బదులు ఈ తోళ్ళు ఉంటాయి కదా మేడం,
0: ఏంటండి?
1: తోళ్ళు అంటే రాగులు, రాగులు
0: రాగులు. ఓకే,
1: తోళ్ళు అంటారు మేడం అది.
0: ఓకే,
1: వాటిని విసిరేసి అది అంటే ఆడించను మిక్సీలో ఆడించను తిరగలి పెట్టి విసిరేసి
0: ఓకే
1: మాదిరిగా అంటే ఈ వరినొక బదులు అది వేస్తాను మేడం. రాగులు వేస్తాను, రాగులు మొరుము వేస్తాను. అది ఒక అంటే వీక్లీలోని వన్ ఆఫ్ ది రెసిపీ బ్రేక్ఫాస్ట్ మేడం.
0: ఓకే,
1: నెక్స్ట్ ఒకవేళ భోజనం చేశాను అంటే దాన్ని ఏమంటారు మిడ్ డే మీల్స్ లోని ఏం చేస్తామంటే
0: మిల్లెట్స్
1: అదేంటంటే పప్పు వండుతాను మేడం. కందిపప్పు ఎర్లీ రోజు ఉంటుంది, అందులో ఆకుకూరలు అయితే ఆకుకూరలు, కూరగాయలు ఉంటాయి కదండి కొన్ని, క్యారెట్ బీట్రూట్ అది తురుము కూడా వేసి ఈ తాలూకు ఈ తురుము అనేది ఎక్కువగా వేసి ఆ తాలూకు పప్పు అనేది తక్కువ పెడతాను మేడం. ఎందుకంటే రోజు అది ఒకవేళ తిన్నట్టుగైతే గ్యాస్ట్రిక్ సమస్యలు అవన్నీ వస్తాయని ఉద్దేశంతో అలా చేస్తాను మేడం.
0: ఓకేనండి.
1: మళ్ళా నైట్ టైమ్ లో అయితే మాత్రం ఒకసారి టిఫిన్ చేస్తానండి. ఆ టిఫిన్ కూడాను ఇలాగ పోషక విలువలు కలిగిన నా మైండ్ కి ఏది ఆ రోజు సెట్ అవుతే అది చేస్తాను మేడం.
0: ఓకేనండి, అంతేనండి.
1: మళ్ళా ఇంకేంటి అన్నారండి, ఇదే కదా టాపిక్, ఇదే కదా మేడం.
0: అవునండి.
1: మళ్ళా నెక్స్ట్ ఏంటంటే మహిళా భారతిలో మాత్రం ఇటువంటి ప్రోగ్రామ్ మీరు పెట్టడం మాకు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ వస్తుందా అనే ఫీలింగ్ తో ఉంటాం మేడం మేము నిజంగాను.
0: ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి.
1: ఈ ప్రోగ్రామ్ కోసం ఒక 15 మినిట్స్ నేను అలాగే వెయిట్ చేశాను మేడం.
0: ఓకే ఓకే, వెరీ వెరీ థ్యాంక్స్ అండి.
1: ఓకే మేడం,
0: మీరు ఇలాగే ఆదరిస్తే ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ప్రసారం చేస్తామండి.
1: ఆల్వేస్ మేడం, ఆల్వేస్.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
1: ఉంటాను మేడం.
0: ఓకేనండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: అతివలు అభిప్రాయాలు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0859622-2333 ఫోన్ నంబర్ మరొకసారి 0859596 ఫోన్ నంబర్ 2233393. ఈరోజు అంశం పోషకాహారం. పోషకాహారం అంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక పదార్థాలను సరైన మోతాదులో అందించే సమతుల్యమైన ఆహారం. ఇందులో శరీరానికి శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కండరాలు, కణజాల పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే శక్తిని అందించడంలో కొన్ని విటమిన్ల పోషణకు తోడ్పడతాయి. విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని అలాగే ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. పీచు పదార్థాలు జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి సహాయపడతాయి. శరీరంలోని అన్ని జీవక్రియలకు నీరు మనకు ఎంతో అవసరం. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు వంటి వివిధ ఆహార పదార్థాలను సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో ముఖ్యం. పోషకాహారం తీసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం.

0: కార్యక్రమంలో కాల్ తీసుకుందాం. హలో, వెల్కమ్ టు
1: హలో
0: అతివలు అభిప్రాయాలండి.
1: థ్యాంక్ యూ అండి.
0: మీ పేరండి?
1: నా పేరు సుశీల అండి.
0: సుశీల గారు చెప్పండి, ఈరోజు అంశం విన్నారా?
1: విన్నానండి. పోషకాహారాలే కదా.
0: అవునండి, చెప్పండి.
1: అవునండి, ఇప్పుడు మనం తినే ప్రతి ఒక్క ఆహారంలో కూడా అన్ని మందులతో కూడినవే కాబట్టి తినే కొంత ఆహారాన్ని అయినా సరే మనము పోషకాహారంగా తీసుకోవాలనేది నా ఉద్దేశం అండి.
0: ఓకే,
1: మంచి టాపిక్ ఎంచుకున్నారు,
0: చాలా థ్యాంక్స్ అండి. సుశీల గారు
1: చెప్పండి,
2: మీ ఇంట్లో మీరు చేసే పోషకాహారం ఏంటి మంచిగా, అది చెప్పండి.
1: నేనైతే అండి తోటకూర తోటి, పాలకూర తోటి, మెంతికూర తోటి, అన్నిటితో అంటే మేము నాన్ వెజ్ తింటాము.
2: ఓకే,
1: అందువల్ల ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తింటామండి. దానివల్ల మనకి ప్రోటీన్ బాగా అందుతుంది. అదే కాకుండా ఆకుకూరలు కాబట్టి ఫైబర్ అన్ని అందుతాయి కాబట్టి నేను ఆ విధంగా చేసుకుంటానండి.
2: రెండు మిక్స్ చేస్తారు?
1: అవునండి, ఆకుకూరలు బాగా సన్నగా తరిగి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపాయ, ఎగ్ వేసి బాగా ట్రీట్ చేసి దాన్ని ఆమ్లెట్ గా వేసుకుంటుంటాము.
2: ఓకే ఓకే, నైస్ అండి.
1: అదండి, ఇంకా దోశల్లో కూడా రైస్ ఎంత వరకు మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ని చాలా వరకు తగ్గించడానికి చూస్తుంటామండి.
2: ఓకే ఓకే,
1: దోశలు కూడా రాగి దోశ, జొన్న దోశ అలా వేసుకుంటాము బ్రేక్ఫాస్ట్ కి.
2: ఓకే,
1: లంచ్ లో కూడా అరికలు అలాంటివి, అరికలు అలాంటివి తినేవాళ్ళు కొరలు కానీ అరికలు కానీ అప్పటికప్పుడు నానపోస్తుంటే దానివల్ల చాలా అంటే కడుపులో బ్లోటింగ్ అలా వస్తుంది కాబట్టి వాటి ముందు రోజు ఒక 8 అవర్స్ దాన్ని ఖచ్చితంగా నానబెట్టేలా చూసుకుంటామండి. ఇంకా నైట్ డిన్నర్ జొన్న రొట్టె అలాగే చేసుకుంటూ ఉంటామండి.
2: వెరీ నైస్ అండి.
1: అంటే ఆరోగ్యాన్ని నించినది లేదంటారు కదా,
2: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి పెద్దలు.
1: అందుకనేనండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ కాలంలో. మీరు కూడా మంచి టాపిక్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. అందరికి తెలుస్తున్నాయి ఎలాంటిది ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా.
2: మీరు కూడా శ్రోతలకి మంచి మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.

0: హలో, వెల్కమ్ టు ఆదివాలు అభిప్రాయాలండి. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
1: మల్లీశ్వరి మేడం.
0: మల్లీశ్వరి గారు, చెప్పండి. ఈరోజు టాపిక్ విన్నారా?
1: విన్నాం మేడం.
0: చెప్పండి, మీ ఇంట్లో
1: మీరు గురించి చెప్తున్నారు కదా.
0: అవునండి. అంటే స్పెషల్ గా మీ ఇంట్లో మీరు
1: తింటారు మేడం,
2: జొన్న రొట్టెలు చేస్తారు. జొన్న రొట్టెల కాంబినేషన్ ఏం తీసుకుంటారు?
1: ఎనీథింగ్, ఏమైనా పీచు పదార్థాలు అంటే కూరలు చేస్తాను మేడం. చిక్కుడుకాయ, మటకాయ, బీరకాయ, బెండకాయ అలా
2: అలా అన్ని చేస్తారు. మరి పిల్లలకి కూడా అదే పెడతారండి? స్పెషల్ గా ఏమైనా చేస్తారా పిల్లలకి? ఓకే ఓకే. ఏ ఊరండి మీరు? మీరే ఊరు?
1: ఇక్కడ మేడం, మార్కాపురం.
2: మార్కాపురం. ఓకే ఓకే. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు బాగా చేస్తారు.
1: కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు.
2: అవును కదండి, అది మార్కాపురం స్పెషల్.
1: అవును,
2: మన మార్కాపురం స్పెషల్ కదండి అది.
1: అవును,
2: వాటిని తప్పాలంటారు. అంతేనా?
1: అంటే మామూలుగా బ్లాండీలో కూడా.

0: తాకోవచ్చు, తాత కాదు ఒకటి, ఇడ్లీ తప్ప అల్ల కింద పడుతుంటాయి,
1: అవునవును.
0: అందుకని బాండీలో కాల్చేస్తాను మేడం మూత వచ్చేసి.
1: ఓకే.
0: అలా తీసుకుంటా ఉంటాం మేడం, సొన్న
1: శనగబ్యాళ్ళు అన్ని
0: సంగటి
1: వేసి చేస్తారు బాగా.
0: వేస్తారు, పెసరపప్పు నానబెట్టి వేస్తారు మేడం.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నైస్.
0: సొన్న సంగటి అవి కూడా తింటూ ఉంటాం మేడం అది.
1: జొన్న సంకటి అవి కూడా చేస్తూ ఉంటారు. ఓకే అండి. జొన్న సంకటి ఎలా చేస్తారు?
0: మేడం గంట ముందు జొన్నలు నానబెట్టాలి మేడం, వడగట్టేసి కొంచెం గుడ్డ మీద ఆరబెట్టి కత్తా పత్త తిప్పుకోవాలి మేడం. రవ్వ
1: మిక్సీ మిక్సీ పడతారు.
0: సన్న గోధుమ రవ్వ లాగా వచ్చేంత వరకు తిప్పి జల్లి పోయాలి మేడం. పిండికి అది రవ్వకి వేడి చేయాలి.
1: ఓ
0: ఇంకా 1కి 5 ఎసురు మేడం జొన్నలు, 1కి 5 ఎసురు వేసి కొంచెం ఉప్పు వేసి కాగబెట్టాలి మేడం జొన్న అది వాటర్. ఆ ఎసర్లో రవ్వ పోయాలి మేడం ముందు. రవ్వ బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ పిండిలో కొంచెం వాటర్ కలిపి దాన్ని కూడా యాడ్ చేయాలి.
1: ఓకే ఓకే.
0: ముందుగా అన్ని ఒకేసారి వస్తే రవ్వ ఉడకదు, పిండి ఉడకదు, బాగుండదు మేడం.
1: ఓకే ఓకే.
0: అలా
1: సరే,
0: వేసుకుంటే
1: కాబట్టి
0: బాగుంటుంది
1: ముందు
0: మేడం.
1: రవ్వ పోసి తర్వాత పిండి పోసి
0: రవ్వ
1: మరగ,
0: బాగా ఉడకాలి మేడం, బాగా
1: ఉడికిన
0: ఉడకాలి.
1: తర్వాత పిండి
0: గోధుమ రవ్వ
1: వేస్తారు.
0: ఎలా ఉడుకుతుందో అలా ఉడకాలి.
1: ఓకే ఓకే అండి, నైస్.
0: 1కి 5 మేడం ఎసురు.
1: ఓకే ఓకే అండి, చక్కగా
0: కొంచెం నెయ్యి
1: చెప్పారు.
0: కానీ ఏదన్నా వేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది మేడం.
1: బాగుంటది. దానిలో కాంబినేషన్ ఏం తీసుకుంటారండి?
0: పల్లీల చట్నీ సాంబారు అలా
1: ఓకే
0: వేసుకుంటారు మేడం దానికి.
1: ఓకే అండి, నైస్.
0: దోస గింజలు పచ్చడి
1: ఓ
0: అలా చేస్తారు మేడం, బాగుంటాయి కాంబినేషన్. ఆ మూడు బాగుంటాయి మేడం, పెరుగు ఇంకా బాగుంటది, ఇక్కడ
1: ఓకే.
0: పెరుగు. అలా తీసుకుంటూ ఉంటాం మేడం రైతు మేము. రాగి రాగి జావా అలా
1: రాగి జావ కూడా చేస్తారు.
0: చేస్తాను.
1: పాలేస్తారా, మజ్జిగ వేస్తారా?
0: 2 మేడం ఇష్టం, నేనైతే పాలే తాగుతాను. మజ్జిగ అయితే మా ఇంట్లో అలవాట్లేదు, కానీ మజ్జిగతో తాగే వాళ్ళు మజ్జిగతో
1: మజ్జిగతో
0: తాగుతారు.
1: తాగుతారు. వెరీ గుడ్ అండి.
0: యాలక్కాయలు పెసరపప్పు వేసి రాగి తిండిలో చేసుకుంటాం మేడం. మొలక కట్టి
1: ఓకే ఓకే. మొలక కట్టి చేస్తారు, పిండి తయారు
0: మొలక
1: చేస్తారు.
0: కట్టి రాగులు మొలక కట్టి వేయించి తడి లేకుండా మిల్లు పట్టించి దాంట్లోనే పెసరపప్పు యాలక్కాయలు వేసి పౌడర్ తీసుకొని దగ్గర నుండి బాగా కలుపుతూ కాబెట్టుకోవాలి మేడం.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్స్.
0: పాలల్లో వాళ్ళ ఇష్టం మేడం, పాలల్లో తాగొచ్చు మజ్జిగలో
1: మజ్జిగలో
0: తాగొచ్చు.
1: తాగొచ్చు. పాలలో
0: పాలు
1: అయితే
0: తాగిన వాళ్ళు మజ్జిగ
1: పాలలో అయితే బెల్లం
0: అలా
1: వేసుకుంటారు, మజ్జిగలో అయితే ఉప్పు వేసుకుంటారు.
0: ఏదైనా ఒకటి వాళ్ళ ఇష్టం వాళ్ళు మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్
0: ఓకే
1: అండి.
0: థ్యాంక్ యూ మేడం. కానీ ఇటువంటి కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం, చాలా బాగుంది మేడం.
1: అవునా, తప్పకుండా.
0: అన్ని
1: మీరు మీరు
0: అభిప్రాయాలు
1: కాల్
0: అన్ని
1: చేయడంతో పాటు
0: సేకరిస్తుంటారు కదా.
1: కాదు, మీరు కాల్ చేయడంతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా కాల్ చేస్తుండండి, అప్పుడే మేము ఇలాంటి ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా కండక్ట్
0: అలా
1: చేయగలం.
0: అంటారా?
1: ఓకే
0: సరే
1: అండి,
0: మేడం, ఇప్పుడు అందుబాటులో ఎవరు లేరు,
1: ఈసారి
0: శుక్రవారం ఒకేసారి
1: ఈసారి
0: ఒకటి లేదు,
1: చేయించండి.
0: సోమవారం
1: మళ్ళీ ఫ్రైడే,
0: శుక్రవారం.
1: మళ్ళీ ఫ్రైడే కూడా ఉంటుంది, అప్పుడు చేయించండి.
0: శుక్రవారం మా ఫ్రెండ్స్ తో కాల్ చేసేస్తాలే మేడం.
1: ఓకే అండి.
0: ఓకే థ్యాంక్ యూ మేడం.
1: మీరు ఇంతవరకు అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు.
2: ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలలో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫానులు వంటి అంశాలు రైతులపై మరియు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్నినో అంటే ఏంటి, దీనిని సూపర్ ఎల్నినోగా ఎప్పుడు పరిగణిస్తారు, భారత నైరుతి ఋతుపవనాలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై దీని ప్రభావం ఎలా ఉండవచ్చు, ఈ పరిస్థితులలో రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బంగాళాఖాతంలోని అల్పపీడనాలు, వాయుగుండాలు మన వర్షపాతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న అంశాల గురించి పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు వివరించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉండడం జరుగుతూ ఉంది భారత వాతావరణ శాఖకు చెందిన అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె. నాగరత్న గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి

0: కళను తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి.
0: మేడం కార్యక్రమంలో ముందుగా ఈ రోజులు మనం వింటూ ఉన్నాం మేడం ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో అని చెప్పి, అసలు ఎల్నినో అంటే ఏంటి, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు మేడం.
1: ప్రస్తుతం మనకి ఎల్నినో అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికి, అట్లాగే అది రానున్న నెలల్లో కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్గా మనం ఎల్నినో అంటే ఏంటి అని చూసుకుంటే గనక, మనకి ఈక్వటోరియల్ రీజియన్లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉంటే గనక అనామలీస్, అవి అబోవ్ 0.5 డిగ్రీ సెల్సియస్ గానీ అట్లాగే 1.5 డిగ్రీ సెల్సియస్ అబోవ్ ఉంటే గనక అనామలీస్, అప్పుడు ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉండటం వల్ల ఆ టైంలోని ఎల్నినో కండిషన్స్ డిక్లేర్ చేస్తారు. అక్కడ మనకి వర్షపాతం, అది కన్వెక్షన్ అది వచ్చి వర్షపాతం కలుగుతుంది. అబ్నార్మల్ సిచ్యువేషన్ అది. యాక్చువల్లీ మనకి ఈ నోవా ప్రకారంగా మనం చూసుకుంటే, క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ ప్రకారంగా, ప్రస్తుత ఎల్నినో అనేది ఆ ప్రాంతాల్లోని తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రాల్లోని అనామలీ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది 1.2 డిగ్రీ సెల్సియస్ అబోవ్ నార్మల్ గా ఉంది. అలాగే చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో 2.7 డిగ్రీ సెల్సియస్ అబోవ్ నార్మల్ గా ఉంది. కానీ ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి కూడా ఫేవరబుల్ గా ఉండటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలపడే అవకాశం ఉంది. అట్లాగే అక్టోబర్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఆఖరికి 2026 ఆఖరికి ఈ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ అవి కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా చూసుకుంటే మనం ఎల్నినో అనేది ఒక సముద్రానికి సంబంధించింది కాదు, ఇది ఓషన్ అట్మాస్ఫియర్ కప్లింగ్ వల్ల ఈ సర్క్యులేషన్స్ అన్ని ఉండటం వల్ల మనకి ఇట్లాంటి ఎల్నినో కండిషన్స్ వస్తాయి.
0: మేడం మరి సూపర్ ఎల్నినో అనే పదాన్ని మనం వింటూ ఉన్నాం మేడం. సో అకార్డింగ్ టు మెట్రాలజికల్ టెర్మినాలజీ దీనిని ఏ విధంగా నిర్వచిస్తారు, ప్రస్తుత పరిస్థితిని సూపర్ ఎల్నినోగా పరిగణించడానికి అవసరమైన ప్రమాణాలు ఏంటి మేడం?
1: ప్రస్తుతం మనం ఒకసారి సూపర్ ఎల్నినో అనేది ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఎల్నినో రాకముందనే సూపర్ ఎల్నినో వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ఈ సూపర్ ఎల్నినో అనేది టెర్మినాలజీ కొత్త పదం, ఇది అసలు మనకు డిఫినేషన్ అనేది లేదు. మనకి ప్రస్తుతానికి మీట్రాలజికల్ గా చూసుకున్నా, వరల్డ్ మీట్రాలజికల్ గా చూసుకున్నా కూడా మనకు వీక్, మోడరేట్, స్ట్రాంగ్ అట్లాగే వెరీ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ ఉంటాయి అని మాత్రం చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏమవుతుంది అంటే ఈ రోజుల్లోని మీడియా పరంగా గానీ అందరూ చెప్పుకోవడం వల్ల వెరీ స్ట్రాంగ్ ఎల్నినో ఉంటుంది అని, వేరియస్ మోడల్స్ అవి ప్రతి వాళ్ళ ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం హయ్యర్ ఎల్నినో కండిషన్స్ కనిపించేసరికి ఈ సూపర్ ఎల్నినో అని మొదలు పెట్టారు. కానీ మనకి మెట్రాలజీ డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే వీక్, మోడరేట్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, అట్ ద మోస్ట్ ఎల్నినో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వచ్చింది అని మాత్రము చెప్తూ ఉంటారు. ఎక్కడ పేపర్స్ పబ్లికేషన్స్ లో గానీ డెఫినేషన్ ప్రకారంగా గాని ఎల్నినో మనకి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో, సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో నినో 3.4 అంటాం ఆ రీజియన్ ని. సో దాంట్లోని మనకి ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి గాని 0.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటే గనక నార్మల్ ఎల్నినో కండిషన్స్, అట్లాగే స్ట్రాంగ్ ఎల్నినో అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ అబోవ్ నార్మల్ ఉంటే స్ట్రాంగ్ అని అంటాం. వెరీ స్ట్రాంగ్ అంటే ఇంకా 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే నార్మల్ వాల్యూ కన్నా, దాన్ని స్ట్రాంగ్ అని, ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ ఈ సూపర్ ఎల్నినో అనేది నాన్ అఫీషియల్ అంటే అందరి వాడుకలో వచ్చేసింది ఆ పదం, కొంచెం హయ్యర్ వాల్యూ కనిపిస్తుంది అని చెప్పేసరికి ప్రతి వాళ్ళు కూడా సూపర్ ఎల్నినో అనే వాడుక పదం వచ్చింది. కానీ సూపర్ ఎల్నినో అనేది డెఫినేషన్ లేదు. మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఏంటి అంటే వీక్ గాని, స్ట్రాంగ్ గాని, వెరీ స్ట్రాంగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది 1950లో ఇటువంటి ఎల్నినో కండిషన్స్ అవి రావటం జరిగినాయి. తర్వాత మనకు ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 75 ఇయర్స్ మనకి ఇట్లాంటి స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ కనపడుతున్నాయి.
0: మేడం ఎల్నినో ఏర్పడడానికి పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాయుపీడనం, గాలుల మార్పులు ఏ విధంగా కారణమవుతున్నాయి మేడం?
1: ఎప్పుడు కూడా ఎల్నినో మనకు నినో 3.4 అనేది మెయిన్ అని. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎల్నినో వచ్చినప్పుడు మనకు మూడు రకాలు ఒకటి న్యూట్రల్ కండిషన్స్, ఇంకోటి

0: లానినా ఇంకొకటి లానినా. లానినా అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ బిలో నార్మల్ ఉండడం, కూలింగ్ ఉండడం. ఎల్నినో అంటే వార్మింగ్ ఉండడం, నార్మల్ వాల్యూ కన్నా హయర్ గా ఉండటం. న్యూట్రల్ అంటే బిట్వీన్ -0.5 అండ్ +0.5 డిగ్రీ సెల్సియస్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ నార్మల్ వాల్యూ కన్నా ఉండటం. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మన న్యూట్రల్ కండిషన్స్ లో ఎప్పుడు కూడా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని వార్మింగ్ అనేది జరుగుతుంది. వార్మింగ్ అది జరిగినప్పుడు ఈ హాట్ వాటర్ పూల్ అంతా కూడా మనకి ఈ గాలులు అవి కూడా ఆస్ట్రేలియా వైపు, ఇండోనేషియా వైపు మరలుతుంటాయి. మరలినప్పుడు అక్కడ టాల్ టవరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి కన్వెక్షన్ అది ఫామ్ అయ్యి అక్కడ రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి రెయిన్ అది వస్తూ ఉంటుంది, కన్వెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, ఎల్నినో వచ్చినప్పుడు ఈ పీడనం ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో, అది మార్పు జరిగి వెస్టర్న్ పసిఫిక్ సముద్రంలో తక్కువ ఉండవలసినటువంటి పీడనం మనకి ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో ఉండటం జరగడం వల్ల విండ్ ప్యాటర్న్ అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి ఇండోనేషియా వైపు వెళ్లకుండా, ఆస్ట్రేలియా వైపు వెళ్లకుండా అది విపరీత దిశలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తిరిగినప్పుడు కన్వెక్షన్ ఎప్పుడు కూడా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో కనపడటం, అక్కడ డౌన్ వెల్లింగ్ జరగటం, ఇక్కడేమో అప్ వెల్లింగ్ జరగవలసిన చోట డౌన్ వెల్లింగ్, అంటే ఓషన్ లో బయటికి రావాల్సిన వాటర్ కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫిషరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, ఫిష్ కంటెంట్ అదంతా కూడా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి ఏర్పడుతుంటాయి ఎల్నినో అవి వచ్చినప్పుడు. ఇంకొకటి మనకి ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి, అక్రాస్ ది ఈక్వేటర్ మూవ్ అవుతూ ఉంటుంది భూమధ్య రేఖ చుట్టూరు. అవి ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు అది కూడా మనకి వీక్ అవుతూ ఉంటుంది కండిషన్. వీక్ అయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లోని ఇండోనేషియాలో మన ఇండియా వైపు కురవాల్సిన వర్షం అది తగ్గుతూ ఉంటుంది, గాలి కూడా దిశ మారుతూ ఉంటుంది.
1: మేడం, అంటే మన భారత నైరుతి ఋతుపవనాలపై సాధారణంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉందంటారు?
0: భారత ఋతుపవనాలు అనేవి ఇస్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఎల్నినో. దేర్ ఆర్ ఎల్నినో ఇయర్స్ వేర్ ఇండియా హ్యాడ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆర్ అబౌవ్ నార్మల్, కూడా స్లైట్లీ అబౌవ్ నార్మల్. 60% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ మనకి డెఫిసిట్ చూపించినప్పటికీ, దేర్ ఆర్ ఇయర్స్ 40% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ హ్యావ్ బీన్ నార్మల్ ఆర్ అబౌవ్ నార్మల్ కండిషన్స్. సో ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ తూర్పు గాలిలు ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రం ఇది, వాటిని వాకర్ సర్క్యులేషన్ అంటాం. వాకర్ సర్క్యులేషన్ రివర్స్ అవుతుంటది, వీక్ అవుతుంటది. అంటే మనకి పసిఫిక్ మహాసముద్రం నుంచి రావాల్సిన సీ సర్ఫేస్ టెంపరేచర్స్ గానీ ఆ గాలి గాని రివర్స్ అయ్యి వీక్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ లోకి వచ్చేసరికి సర్క్యులేషన్స్ వీక్ అవుతూ ఉంటాయి. అంటే ఇండియన్ మాన్సూన్ అనేది సర్క్యులేషన్ ప్యాటర్న్ అది బలహీన పడుతుంది అని మీనింగ్. కానీ ఇది చెప్పడానికి కరెక్ట్ కాదు, ఎల్నినో గ్యారంటీగా డ్రాట్ ఇయర్ కి డీల్ చేస్తుంది అని. దీనికి మనకి లోకల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బే ఆఫ్ బెంగాల్ రీజియన్ అదే ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం కాకుండా మనకి ఆ ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్ లో గాలులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి రెండు ఉంటాయి, ఒకటి ఇండియన్ ఓషన్ డైపోల్ IOD, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇంకొకటి MJO, మాన్సూన్ రెయిన్ఫాల్, మాన్సూన్ సర్క్యులేషన్, ఇంకా లో ప్రెషర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ అయ్యి లోకల్ గా బే ఆఫ్ బెంగాల్ లో డెవలప్ అయ్యి అక్కడ జెనిసిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే గనక మనకి వాటి వల్ల ఈ సీ కోస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంటర్నల్ గా అవి ట్రావెల్ చేసి ఆరి స్టేట్స్ లో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది.
1: మేడం, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎల్నినో ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే ప్రాంతాల వారీగా మనకి ఏమన్నా తేడాలు కనిపించే అవకాశం ఉందా?
0: యాక్చువల్లీ అది యూనిఫామ్ గా ఉండదండి ఎప్పుడు కూడా. ఎల్నినో ప్రభావమే కాదు, ఎప్పుడు కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అవి ఉన్నప్పుడు ప్రతి ఏడాది కూడా, సినాప్టిక్ సిస్టమ్స్ అంటే మనకి లో ప్రెజర్ సిస్టమ్స్ అవి, డిప్రెషన్స్ అవి అన్ని. అయితే ఇవి ఏమవుతాయంటే, ఈ ఎల్నినో అవి వచ్చినప్పుడు వీక్ గా ఉండటం గాని, లేకపోతే 3-4 రోజులు ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ ఒక రోజే ఉండటం, లేకపోతే డెవలప్ అవుతూ ఉండి డెవలప్ అవ్వకుండా మానేయటం, డిప్రెషన్ అయినప్పటికీ వర్షం రాకపోవడం, ఓన్లీ క్లౌడ్స్ తో పాటు మాయిశ్చర్ ఉండి వెళ్ళిపోవటం, ఎక్కువ వర్షపాతం ఇవ్వకపోవటం అట్లాంటివి జరుగుతూ ఉంటే రీజనల్ ఎఫెక్ట్ గా స్పెషల్లీ చూసుకుంటే ఇది యూనిఫార్మిటీ ఉండదు. సో మనకి ఉత్తరాంధ్ర చూసుకుంటే జనరల్లీ మనకి లో ప్రెజర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది నార్త్ కోస్టల్ ఏపీ, అట్లాగే ఒడిశా.

0: కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి. ఈ మనకి ఈ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అట్లాగే నార్త్ తెలంగాణ, లేకపోతే అటువైపు మూవ్ అయిపోతూ ఉంటాయి, మధ్యప్రదేశ్ వైపు మూవ్ అయ్యి అట్లాగా నార్త్ వర్డ్ మూవ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మన ఈస్టర్న్ గాడ్స్ ఓరోగ్రఫీ ఎఫెక్ట్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో అవి ఎల్నినో ఇయర్స్ లోని వీక్ గా ఉంటుంది. అయితే రాయలసీమలో మాత్రం ఎక్కువగా కూడా ఇవి లేకపోవడం వల్ల ఎక్కువగా కూడా వల్నరబులిటీ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ఎక్కువగా కూడా ఇజ్ రెయిన్ ఫెడ్ జోన్, సో ఈ టైమ్ లోనే ఎక్కువగా వర్షపాతం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బే సిస్టమ్స్ వల్ల ఆ ట్రాక్ మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ రాయలసీమకి మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో కూడా ఎక్కువగా రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం కనిపించవచ్చు. లైక్ కోనసీమ ఏరియాలో మనకి వెస్ట్ గోదావరి గాని, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ కూడా మంచి రెయిన్ ఇచ్చే జోన్స్, హైయెస్ట్ రెయిన్ జోన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు కురవాల్సినంత వర్షం కురవనప్పటికీ కొంతమేరకు వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చూసుకోవాలి అంటే ఎల్నినో ఒక్కటే రెస్పాన్సిబుల్ కాదు. ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద మాన్సూన్ రెయిన్ఫాల్. ఈవెన్ ద రీజనల్ థింగ్స్, ద ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెజర్ సిస్టమ్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ గానీ, అట్లాగే వాటి ట్రాక్ గాని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ గాని, ట్రఫ్ గాని, కన్వర్జెన్స్ ఆఫ్ మాయిశ్చర్ సీలోంచి ల్యాండ్ మీదకి, ఇవన్నీ కూడా లోకల్ ఎఫెక్ట్స్ రెస్పాన్సిబుల్ కొంతమేరకు వర్షం రావడానికి.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాన్ని IMD ఏ విధంగా అంచనా వేస్తుంది?
0: యాక్చువల్లీ ఎల్నినో మాత్రమే తీసుకోరండి, అంటే IOD, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇట్లాంటి ఇండియన్ ఓషన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ గాని, అక్కడ ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ వాటి యొక్క కూడా మనం ఆ డిటర్మిస్టిక్ ఈక్వేషన్ లో గానీ, స్టాటిస్టికల్ ఈక్వేషన్ లో గానీ తీసుకుని ఇట్లాంటి లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మంత్ వైజ్, అట్లాగే సీజన్ వైజ్ కూడా విడుదల చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈసారి చూసుకుంటే గనక సెంట్రల్ అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని బిలో నార్మల్ ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే లెస్ దెన్ 94% లాంగ్ పీరియడ్ యావరేజ్. అట్లాగే మనం చూసుకుంటే గనక నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియాలో కూడా నార్మల్ గాని, బిలో నార్మల్ కండిషన్స్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకుంటే కంపేర్ టు నార్త్ కోస్టల్ ఏపీ, కద్మ రీజన్స్ అన్ని కూడా మనకి ఆరెంజిష్ కలర్ అట్లాగా, అంటే అవి బిలో నార్మల్ కండిషన్స్ ఉండి నార్త్ కోస్టల్ ఏపీలో మాత్రము కొంతమేరకు స్లైట్ నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది అనేది కూడా కనిపిస్తున్నాయి స్టాటిస్టిక్స్ ప్రకారంగా.
1: మేడం, మీరు ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు ఎల్నినో ఇస్ నాట్ ఓన్లీ రీజన్ ఫర్ ద డెఫిషియెంట్ రెయిన్ అని చెప్పి, మేడం మరి ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని ప్రాంతాలు మనకి భారీ వర్షాలు కానివ్వండి, ఆకస్మిక వరదలు, సో ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయి కదా మేడం, సో ఎందుకంటారు?
0: ఎల్నినో ఉన్నప్పటికీ యాక్చువల్లీ ఏంటంటే ఆ కన్వెక్షన్ ఏదైతే ఉందో అది మనకు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉండాల్సిన చోట వీక్ అవుతూ ఉంటుంది. కానీ దేర్ ఇస్ సమ్ కాంపెన్సేషన్ దేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ కప్లింగ్ లో. అప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడైతే వర్షపాతం అది ఎక్కువగా ఉండకూడదు అక్కడికి వెళ్లి కూడా వర్షాలు అవి, వరదలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి చూసుకుంటే మనకి ఎల్నినో సీజనల్ బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ప్రకారంగా ఒక్కొక్కప్పుడు లో ప్రెజర్ ఏరియాస్ గాని, డిప్రెషన్స్ గాని, ఈ మాన్సూన్ ట్రఫ్ గాని, అట్లాగే ఈ కన్వర్జెన్స్ ఏదైతే ఉందో, మాయిశ్చర్ కన్వర్జెన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వేరే చోటకి ఈ గాలిని మళ్లించి దే మే కాజ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్ ఓవర్ దట్ రీజన్. ఆ రెయిన్స్ కూడా ఏంటి అంటే దేట్ మే బి హెవియెస్ట్, మీన్స్ ఇట్ మే బి ఎక్స్ట్రీమ్లీ, బట్ 2-3 డేస్ లో అవి కుండపోత వర్షంగా కురిసి ఆ రీజన్ అంతా కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా పీరియడ్ అంతా కూడా డ్రై ఉంటుంది, లేకపోతే బిలో నార్మల్ ఉంటుంది, లేకపోతే క్లౌడీ కండిషన్స్ తోటే మినహాయించి ఉండిపోతుంది. కానీ సపోజ్ ఆగస్ట్ ఈస్ ద మెయిన్ మంత్ ఫర్ మాన్సూన్, సో అప్పుడు ఏమవుతుందంటే లో ప్రెజర్ సిస్టమ్, 5 రావాల్సిన లో ప్రెజర్ సిస్టమ్ ఒకటే రావచ్చు, వచ్చి అది 1-2 డేస్ కుండపోత వర్షం ఫట్ ఫట్ కురిచి ఆ ప్రాంతం అంతటా కూడా ఫ్లడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
1: మేడం, అంటే ఈ ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేయడంలో మీరు ఇందాక చెప్పినట్టు IOD, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి ఎంత ముఖ్యమైనది అంటారు? ప్రస్తుతం మనకి IOD పరిస్థితి ఎలా ఉంది?
0: ప్రస్తుతం IOD చూసుకుంటే మనకి న్యూట్రల్ కండిషన్ ఉంది. పాజిటివ్ IOD అనేది ఇండియాకి చాలా ఫేవరబుల్ కండిషన్. ఎల్నినో ఉన్నప్పటికీ ఇక్కడ

0: ఫస్ట్ వయోడింగ్ అంటే మనకు ఈ వెస్టర్న్ నార్త్ ఇండియన్ ఓషన్ కి, ఈ బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ నార్త్ ఇండియన్ ఓషన్ కి అది అనామలీ. సో అది గాని పాజిటివ్ ఉంటే గనక విండ్స్ అవే అవుతున్నాయి స్ట్రాంగ్ గా ఉండి మాయిశ్చర్ కన్వర్జెన్స్ ఉండటం వల్ల వర్షాలు అవి పడే అవకాశం ఉంటుంది. అదే నెగటివ్ అయోడి అంటే దీనికి విరుద్ధ పరిస్థితి, అంటే అప్పుడు ఎల్నినోతో కూడి నెగటివ్ అయోడి ఉంటే గనక వర్షాలు అవి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అయోడి ఎల్నినో రెండు కలిపి ఉంటే గనక పాజిటివ్ అయోడి ఉంటే మన కొంతమేరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది. అదే నెగటివ్ అయోడి ఎల్నినో ఉంటే గనక మరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2026 జూన్ జూలై చూసుకుంటే ఆల్రెడీ డెఫిసిట్ రైన్ ఫాల్ వచ్చింది. ఇప్పటిదాకా 10వ తారీఖు వరకు ఆగస్ట్ నెల చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ కి మొత్తం మీద డెఫిసిట్ రైన్ ఫాల్ కనపడింది, -38%. అలాగే ఓన్లీ కోస్టల్ ఏపీ, ఓన్లీ రాయలసీమ తీసుకున్నా కూడా డెఫిసిట్ రైన్ ఫాల్ కనిపిస్తుంది మొత్తం మీద. అయితే మనకి ఇప్పుడు అయోడి న్యూట్రల్ దిశలో ఉన్నప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్ అది ఫేవరబుల్ గా ఉండకపోవడం వల్ల సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈస్ట్ సెంట్రల్ బేలో లో ప్రెజర్ సిస్టమ్స్ గానీ అలాగే సినాప్టిక్ సిస్టమ్స్ అవి నార్త్ వర్డ్ మూవ్ అయ్యి నార్త్ వెస్ట్ వర్డ్ డిస్ట్రిక్ట్స్ హిమాలయ ప్రాంతాలు కొంతమేరకు ఆ ప్రాంతాల్లోనే వర్షాలు కురుస్తున్నాయి. అంటే మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో మనకు నార్త్ వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ సెంట్రల్ బే వరకు అది రావట్లేదు, అది ఓన్లీ హెడ్ బే వరకు ఉండి ఆ సిస్టమ్స్ అన్ని కూడా మనకి నార్త్ ఇండియా వైపు మూవ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి విపరీత దశలు విరుద్ధ దశలు ప్రస్తుతం కనపడుతున్నాయి. కాబట్టి రెయిన్ఫాల్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నాయి, బ్రేక్ పీరియడ్ ఎక్కువగా ఉంది. అట్లాగే క్లియర్ స్కైస్ కండిషన్స్ అంటే ఎండ అది బాగా ఉంది పగల్పూట. సో అట్లాగే వీటి వల్ల ఏమవుతుంది అంటే సాయిల్ కండిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, అంటే మాయిశ్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. సో మాయిశ్చర్ బాగా తక్కువైపోతుంది, తక్కువైపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇరేడియన్స్ ఫ్రమ్ ద సాయిల్ అది ఎక్కువగా ఉండటం వల్ల అట్మాస్ఫియర్ కూడా బాగా వేడెక్కి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: మేడం, అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉందంటారా?
0: యాక్చువల్లీ ఇప్పుడు మనకి రెయిన్ ఫాల్స్ అవి బాగా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కురిసినప్పటికీ మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ కూడా 1 or 2 ప్లేసెస్ లోనే కురుస్తున్నాయి లాస్ట్ 60 డేస్ నుంచి చూస్తున్నా, కొన్ని 70 డేస్ నుంచి చూస్తున్నా కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే క్లియర్ స్కై కండిషన్స్ అంటే క్లౌడీనెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే బ్రేక్స్ పీరియడ్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఈ సాయిల్ లో కూడా మాయిశ్చర్ అది క్రమేపగా తగ్గిపోతూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూస్తే గనక మనకు ఈ ఉష్ణోగ్రతలు అవి బాగా పెరుగుతూ ఉండటం వల్ల టెంపరేచర్స్ కూడా నార్మల్ వాల్యూ కన్నా +1 నుంచి +3 డిగ్రీ సెల్సియస్ హైగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో.
1: మేడం, మరి ఎల్నినో కారణంగా తుఫానుల సంఖ్య తగ్గుతుందా లేక తుఫాన్ల తీవ్రత ఏర్పడే ప్రాంతం, ప్రయాణ సమయం, ఆ మార్గం మార్పులు రావచ్చు అంటారా?
0: ఎల్నినో కండిషన్స్ మనకి అక్టోబర్ నవంబర్ లో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినో కండిషన్స్ అవి మనకి బాగా పెరిగితే గనక ఈ రెమినెంట్స్ ఆఫ్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాని వల్ల బే ఆఫ్ బెంగాల్ లోకి ట్రావెలింగ్ మూవ్మెంట్ కూడా తగ్గుతుంది. మూవ్ అయినప్పుడు మనకి మూవ్ కానప్పుడు సో సైక్లోన్స్ అక్టోబర్ డిసెంబర్ లో వచ్చేవి కూడా ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశము కనిపిస్తుంది. ఈ లో ప్రెజర్ సిస్టమ్స్ కూడా ఈసారి చాలా తక్కువగా కనిపించింది.
1: మేడం, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆ వాయుగుండాలు మన ఆంధ్రప్రదేశ్ వర్షపాతాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి?
0: బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం అవ్వచ్చు, లో ప్రెజర్ సిస్టమ్స్ అవ్వచ్చు, అవి చాలా ఎఫెక్టివ్. అవి గాని మనకి ఈస్ట్ సెంట్రల్ బేలో అట్లా ఫామ్ అయ్యి మనకి నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయితే గనక నార్త్ కోస్టల్ ఏపీ అవి కూడా వర్షాలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈస్ట్ బేలో ఫామ్ అయితే, ఈస్ట్ సెంట్రల్ బే వైపు మూవ్ అయితే గనక అవి మనకు మోస్ట్ ఆఫ్ ద లో ప్రెజర్ సిస్టమ్స్ అవి నార్త్ కోస్టల్ వైపు మూవ్ అయ్యి ఛత్తీస్గఢ్ వైపు మూవ్ అయ్యి తెలంగాణ వైపు మూవ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సౌత్ వెస్ట్ బేలో ఫామ్ అవుతాయి గనక సదర్న్ పార్ట్ ఆఫ్ కోస్టల్ ఏపీలో మనకి రెయిన్స్ వస్తాయి అన్నమాట. సో అవి ట్రావెలింగ్ బట్టి చూసుకుంటే ఒక్కొక్కసారి నార్త్ రాయలసీమ రీజియన్ కూడా వర్షాలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాగా వాటి ఫార్మేషన్ ఏరియాని బట్టి, అట్లాగే వాటి జెనసిస్ బట్టి, ఆ ట్రావెలింగ్ మూవ్మెంట్ బట్టి ఏ దారి అయితే మూవ్ అవుతూ ఉంటాయో అక్కడంతా కూడా ఈ మాన్సూన్ సీజన్ లోని ల్యాండ్ మీద కూడా అవి రెయిన్ఫాల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎల్నినో పీరియడ్ లో చూసుకుంటే గనక ఈ సిస్టమ్స్ తక్కువగానే ఉన్నాయి, వీక్ గానే ఉంది సర్క్యులేషన్.

0: బట్ స్టిల్ రీజనల్ ఎఫెక్ట్స్ వల్ల, వాటి మాయిశ్చర్ కన్వర్జెన్స్ వల్ల కూడా ఒక్కొక్కప్పుడు మనకి ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం తీసుకున్నా, అలాగే మనకు ఓరోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల మనకు మన్యం ప్రాంతం గాని, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గాని, అట్లాగే ఈ కృష్ణా, గుంటూరు, అట్లాగే ఒంగోల్, నెల్లూరు, ఇవన్నీ కూడా మాయిశ్చర్ కన్వర్జెన్స్ వల్ల కొంతమేరకు లైట్ టు మోడరేట్ రేంజ్ వరకే ఇప్పుడు పరిమితం అయ్యాయి.
1: మేడం, మనం చూస్తే కనుక ప్రస్తుతం వాతావరణ అంచనాలలో ఉపయోగిస్తున్న న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్, ఇవి ఏ విధంగా రైతులకు ఉపయోగపడే స్థాయిలో సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి?
0: అయితే ఈ న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం వే లాంగ్ బ్యాక్ న్యూమరికల్ వెదర్ ప్రెడిక్షన్స్ అవి స్టార్ట్ చేయడం 1D, 2D, 3D మోడల్స్ తో మొదలు పెట్టినాయి. ఈ రోజు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తోటి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి కంట్రీ కూడా వాళ్ళ మోడల్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇండియా కూడా వాటి మోడల్స్ ని వాళ్ళ రీజియన్ వైజ్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇవి గ్రిడ్, ఇదివరకు మనకి స్టార్ట్ చేసినప్పుడు వే బ్యాక్ హిస్టరీ ఆఫ్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్ చూసుకుంటే 250 కిలోమీటర్స్ ఒక్కొక్క గ్రిడ్ పాయింట్ ఉండేది. సో అప్పుడు డే కి ఒక్కసారి మాత్రమే ఫోర్కాస్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఇవి మనకి మోడల్స్ 4 టైమ్స్ ఫోర్కాస్ట్ ఇస్తున్నాయి. గ్రిడ్ ఆఫ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎవ్రీ గ్రిడ్ దగ్గర మనకి రెయిన్ ఫాల్, అట్లాగే టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, క్లౌడీనెస్, సన్షైన్, వేరియస్ డిరైవ్డ్ పారామీటర్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకుని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, నియర్లీ ఐఎండి ఇస్ యూజింగ్ 6 to 7 మోడల్స్. జిఎఫ్ఎస్ మోడల్ అవ్వచ్చు, జిఎఫ్ఎస్ యుఎస్ఎం మోడల్ అవ్వచ్చు, ఈసీఎండబ్ల్యూఎఫ్, యూకే మెట్ ఆఫీస్ ఇండియా మోడల్, ఎన్సీఎంఆర్డబ్ల్యూఎఫ్ మోడల్, ఐఐటిఎం లో ఉన్నటువంటి జిఎఫ్ఎస్, ఇప్పుడు భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మల్టీ మోడల్ ఎన్సెంబుల్ అనేది ఒకటి బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి ఎంఎంఈ దాన్ని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, దాంతో మనకు ఎవ్రీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోని రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అందులోకి డేటా అసిమ్యులేషన్, రాడార్ డేటా, సాటిలైట్ డేటా, అబ్జర్వేషన్స్ అవి కూడా మనకి బాగుండాలి. అందులో వెళ్తే గనక ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకుని మనకి కరెక్ట్, అంటే మోడల్స్ ఈజ్ ఓన్లీ అ వర్చువల్ థింగ్, సో మనకి రియలిస్టిక్ కి నియరెస్ట్ అబ్జర్వేషన్ మనకి అందుబాటులో ఉంటుంది.
1: మేడం, ఐఎండి నుంచి వచ్చే డిస్ట్రిక్ట్ వైజ్ లేదా బ్లాక్ వైజ్ వెదర్ అడ్వైజరీస్ ను రైతులు ఎలా పొందవచ్చు అంటారు? వాటిని వ్యవసాయ నిర్ణయాలకు వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: అయితే మనకు ఎవ్రీ డే బ్లాక్ వైజ్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నాము ఐఎండి అమరావతి నుంచి, అట్లాగే వేరియస్ ఆల్ ఇండియా మెట్రాలజికల్ సెంటర్స్, అగ్రికల్చర్ సెంటర్స్ నుంచి. ఇది మనకు ఏఎంఎఫ్యూస్ అనుబంధంతో జరుగుతుంది. అగ్రో మెట్రాలజికల్ ఫీల్డ్ యూనిట్స్ అంటే ఈ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ తో అనుబంధంగా పెట్టుకుని చేస్తున్నాము. అట్లాగే మనకు వీక్లీ 2x డిస్ట్రిక్ట్ లెవెల్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటుగా ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్. ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే ఆ వర్షం వల్ల ఆ రీజియన్ లో ఏం పంట ఉంది, ఆ పంటకి ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఒకవేళ పంట లేకపోతే ఎక్కువగా కూడా దెబ్బతిన్న ప్రాంతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్స్ అవి చేసుకోవాలి విత్ రిలేషన్ టు ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే గనక ఈ ఫోర్కాస్ట్ మనకు మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, మాక్సిమం రిలేటివ్ హ్యూమిడిటీ, మినిమం రిలేటివ్ హ్యూమిడిటీ, అట్లాగే రెయిన్ ఫాల్, సన్షైన్ అవర్స్, క్లౌడీనెస్, ఈ 8 పారామీటర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సమన్వయం తోటి చేస్తున్నాం. కాబట్టి అక్కడ ఏఈఓస్ విలేజ్ అధికారులు కూడా ఉంటారు అగ్రికల్చర్. ఒకవేళ రైతులకు అవగాహన లేకపోతే గనక నియరెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు.
1: మేడం, మరి ఎల్నినో మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్, మీరు చెప్పినట్టు వార్మింగ్ ఓషన్స్, ఇతర వాతావరణ వ్యవస్థలు ఇవన్నీ కలిసి మన ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయి?
0: డెఫినెట్లీ అండి, క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్, మోర్ దెన్ 100 ఇయర్స్. సో డికేడల్ వేరియేషన్స్ అవి చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు పెరుగుదల అనేది ఉంటుంది, తగ్గుదల అని ఉంటుంది. దాని ప్రకారంగా రెయిన్ ఫాల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్. నాట్ ఓన్లీ ఇంటర్ యాన్యువల్ వేరియబిలిటీ, అంటే సంవత్సరం సంవత్సరం వర్షం మార్పే కాకుండా విత్ ఇన్ ద సీజన్. సీజన్ అంటే మనకి ఏంటి, నైరుతిలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 15th of October వరకు కూడా వర్షాలు పడతాయి నైరుతిలో. సో ఇందులో కూడా మనకి మార్పు జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆగస్ట్ లో కూడా బ్రేక్స్ వస్తాయి, పీక్ రెయిన్ఫాల్ సీజన్.

0: జూలైలోనే పడుతూ ఉంటాయి ఎక్కువ వర్షాలు. ఒక్కోసారి జూలైలో మనకి ఎక్కువగా వర్షాలు పడకపోయినా ఆగస్ట్ ఎండింగ్ లో గానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో గానీ వర్షపాతం పడుతుంది. అట్లాగే విత్డ్రాయల్ ఫేజ్ లో అక్టోబర్ 15th to 20th కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వర్షపాతం అనేది కనపడుతూ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే మనకి ఈ వేరియబిలిటీ అనేది సర్వసాధారణం 1 year to year. ఈ క్లైమేట్ చేంజ్ అనేది చూసుకుంటే మనకి మ్యాన్ మేడ్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండింది ఇందులో. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద రియలిస్ట్. ఇందులో ఏంటి అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, అర్బనైజేషన్ ఇస్ ద మెయిన్ థింగ్, తర్వాత డిఫారెస్టేషన్, తర్వాత కెనాల్స్ అన్ని కూడా మనకు ఆక్యుపై చేయడం అట్లా. సో అవి కూడా మన కొంతమేరకు రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద క్లైమేట్.
1: మేడం, మరి కార్యక్రమంలో చివరిగా ఎల్నినో గురించి ప్రజల్లో ఉన్న భయాలు మరియు అపోహలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎల్నినో వచ్చిందంటే కరువు వస్తుందని కాదు, కానీ వర్షపాతం అది తక్కువగానే ఉంటుంది. తగిన చర్యలు అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వయంగానే మనము ఎల్నినో వచ్చింది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుందని ముందే భయపడకుండా అధికారులు చెప్పిన విధంగా మనము అధికారుల సమన్వయంతో పాటిస్తే గనక, సపోజ్ ఇప్పుడు వరి అనేది ఎక్కువ వాటర్ ఉండాలి, సో అట్లాంటివి వేసుకోవాలా వద్దా, పంట తక్కువ పీరియడ్ ఉన్న పంటలు వేసుకోవచ్చా, అలాగే పత్తి అనేది వాటర్ తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా వాళ్ళు సూచిస్తారు, అభిప్రాయాలు అవి ఇస్తారు. అగ్రికల్చర్ వాళ్ళతో గానీ సంప్రదించి మెలకువలు పాటించుకోవచ్చు. వర్షాలు అసలు పడవా అనేది తప్పు, అది ఒకటి గమనించాలి. పడతాయి కానీ ఓన్లీ లైట్ టు మోడరేట్ గానీ, లేకపోతే ఒకసారి కుంభవృష్టి వర్షం పడే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలనేది కూడా అధికారుల సమన్వయంతో పాటిస్తే మంచిది. అధికారుల సమన్వయంతో వాళ్ళు సూచించిన విధంగా చేసుకుంటే మొత్తం లాస్ అవ్వకుండా కొంత మేరకు కూడా మనకి గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ ఎల్నినోపై అవగాహనతో పాటు మన రాష్ట్రం వాతావరణ పరిస్థితులపై మీరు పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కోనసీమ జిల్లా మోరిపల్లెం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. యువరాజు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరి నారాయణరావు గీతం. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: రాబోయే అతిథి కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట, రచన దాసరి నారాయణరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ఈ పాట.

ఘర్షణ చిత్రానికి జీన్స్ శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. ఈ పాట వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన భువన చంద్ర. కోరిన శ్రోతలు బుధాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, షాక్సిత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రియమైన నీకు చిత్రానికి చిత్ర బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శివశంకర్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

జీవన తరంగాలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట విన్నారు. టీవీ సుబ్బారావు శ్రీదేవి మొవమండలం కాజగ్రామం నుంచి ఈ పాట కోరుకున్నారు. రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం ఈనాటి కార్యక్రమంలో బంగారు కలలు చిత్రానికి పి సుశీల పాడిన పాట, రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

అల్లుడు గారు వచ్చారు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. జొన్న విత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం విశ్వకృష్ణారెడ్డి.

కార్యక్రమంలో తర్వాత నేనున్నాను చిత్రానికి చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

తర్వాత నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడిన పాట, సంగీతం గోపి సుందర్.

గుర్తు చేసుకుందాం శీర్షికన ఫిలిం గీతాలు విన్నారు. ఇప్పుడు మరికొన్ని ఫిలిం గీతాలు. పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన తోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శబాస్ శబాస్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత

ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున ఇనకుల తిలకు

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు. అంతట భూత

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047లో ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతోరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను కూడా

సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు, ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ లో భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన, వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బేగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవాల్సిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గజపతి, కోరాపుట్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు కలలు కూడా వీచే అవకాశం ఉంది.

0: ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం నాలుగో చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి ఆలయం ముందు భక్తులు బారుతీరారు. సాయంత్రం 4 మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర, గొల్లపూడి గిరిభూషణ్ రావు గారి ప్రసంగం వింటారు.
1: పారిశ్రామిక రంగం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది వస్తువును తయారు చేయటం వంటి పనులను చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యవసాయ రైతు పత్తి పంట పండిస్తాడు, కానీ అది మనం వాడే కాటన్ షర్టు లేదా చీర అవ్వాలంటే దానిని వస్త్రాలుగా మార్చే ఫ్యాక్టరీ అవసరం. అదే పారిశ్రామిక రంగం పని. ఇలాగే ఇనుము, ఖనిజం, మైనింగ్ ద్వారా తవ్వకాలు జరిపి తీస్తారు. కానీ ఇనుముతో రైలు పట్టాలు, ఆటోమొబైల్ భాగాలు తయారు చేయాలంటే స్టీల్ ఫ్యాక్టరీలు అవసరం. ఇవన్నీ పారిశ్రామిక రంగానికి చెందినవి. ఈ రంగంలో మూడు ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. వస్తువుల తయారీ అంటే వాహనాలు, పరికరాలు, బట్టలు తయారు చేయటం. నిర్మాణం మరియు విద్యుత్ ఉత్పత్తి అంటే రోడ్డు, భవనాలు నిర్మించడం. ఈ ప్రక్రియలతో ఇది ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. లక్షలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు మారుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు పారిశ్రామిక రంగం వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న పారిశ్రామిక రంగాన్ని నడిపించేది కార్మికులే. యంత్రాలు ఉన్నా కూడా కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి శక్తి, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉంటాయి, కానీ వాటిని నడిపించేది మనుషులే, అంటే కార్మికులే. ఉదాహరణకు బట్టల ఫ్యాక్టరీలో యంత్రం ఉన్నా దానిని ఆన్ చేయటం, బట్టలు కుట్టడం, చూసుకోవటం అన్నీ కార్మికులే చేస్తారు. కార్మికులే లేకపోతే యంత్రాలే ఉన్నా ఉత్పత్తి జరగదు. అందుకే కార్మికులు పారిశ్రామిక రంగానికి ప్రాణం లాంటివారు. కార్మికులు పనిచేసే వస్తువు తయారు చేస్తారు, వాటిని అమ్మితే కంపెనీకి లాభం వస్తుంది. లాభాలు పెరిగితే కంపెనీలు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి, దేశానికి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా కార్మికులు ఆర్థికాభివృద్ధిలో ఎంతో ఉపయోగంగా ఉంటారు.

ప్రజలకు ఉపాధి కలుగుతుంది, వాళ్ల జీవన శైలి మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో ఆటోమేషన్, కంప్యూటర్ ఆధారిత యంత్రాలు లాంటివి సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ వస్తుంది. కార్మికులు ఈ కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని వాడటం ద్వారా పరిశ్రమల మధ్య పోటీ సామర్థ్యం పెరుగుతుంది. ఇదంతా కార్మికుల వల్లే సాధ్యపడుతుంది. కార్మికులు లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి అసాధ్యమే. వారి శ్రమ, నైపుణ్యం, కొత్త పరిజ్ఞానం, అలవర్చుకునే సామర్థ్యం, ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్ధికి మూల స్తంభాలు. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చిన్న తరహా పరిశ్రమలు చాలా ముఖ్య పాత్రని పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ సంస్థల్లో యంత్రాన్ని మించిన కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి దేశ ఆర్థికాభివృద్ధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమల అవసరం ఎంతైనా ఉంది. అంటే పెద్ద తరహా పరిశ్రమలతో చిన్న తరహా పరిశ్రమల్ని సమన్వయపరుచుకుని ఎక్కువగా విస్తరించితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కావున చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధిలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. యంత్ర సహాయం లేకుండా నడిచేటువంటి వాటిని చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇవి కొద్దిపాటి యంత్రముల సహాయంతో, కార్మికుల సహాయంతో వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా ఇళ్లలోనే స్థాపించబడతాయి. కార్మికులే పారిశ్రామికులుగా, కుటుంబ సభ్యులుగా ఉంటారు. దీనిని కుటీర పరిశ్రమ అని కూడా అంటారు. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ అంటే ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి, తక్కువ పెట్టుబడితో ఉన్నటువంటిది. చిన్న పరిశ్రమలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. కార్మికుల సహాయంతో వాటి పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ పరిశ్రమ లేకుండా పేద దేశాలు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు విస్తరించబడాలంటే వాటి విస్తరణకు కావలసిన సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన కూడా ఎంతైనా ఉన్నది. ప్రభుత్వాల సహకారంతో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడితే ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. వీటిని గ్రామాల్లో, పల్లెల్లో స్థాపిస్తే పల్లెల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శ్రమ సాంద్రతమైన లక్షణాలు కలిగి ఉంటాయి. శ్రమ సాంద్రతము అంటే కార్మికులు, శ్రామికులు పనిచేస్తారు. యంత్రాలతో పనిలేదు కాబట్టి ఇవి అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించగలుగుతాయి. కార్మికుల జీవన భృతికి చిన్న తరహా పరిశ్రమలు శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడతాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం. చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మొదటిది నిరుద్యోగ సమస్య తీరుతుంది. రెండవది వనరుల గమనశీలతను, వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంచుతుంది. అలాగే దేశ సాంఘిక శ్రేయస్సును గతంలో పట్టించుకోకుండా ఉన్న నైపుణ్యాలను చిన్న వ్యవస్థాపకులు ఇప్పుడు వెలికి తీసుకువచ్చారు. ఈ విధంగా పెద్ద పరిణామంలో వనరులను చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. దాంతో కార్మికులకు చక్కని ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల పాత్ర, వారు అందించే సేవలు ఇలకట్టలేనివి. వీరు కూడా ఉద్యోగ భద్రత విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఏమిటో తెలుసుకుందాం. ఈ కార్మికుల సమస్యలు ఎక్కువగా సంఘటిత రంగంలో కనిపిస్తున్నాయి. ఇవి కార్మికుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ అసంఘటిత రంగం అనేది ప్రభుత్వానికి నమోదు చేయని అధికారిక లెక్కలలో లేని చిన్న స్థాయి వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు కలిగిన రంగం. ఈ రంగంలో పనిచేసే సంస్థలు సాధారణంగా 10 మంది కంటే తక్కువ ఉద్యోగాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రభుత్వ నియంత్రణకు లోబడవు. అలాగే ఉద్యోగులకు శ్రమ చట్టాల పరిరక్షణ ఉండదు. ఈ అసంఘటిత రంగంలో సవాళ్లు, సమస్యలు ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం. అంటే ఈ రంగంలో ఉద్యోగులు సాధారణంగా కాంట్రాక్టు లేదా రోజువారీ వేతనంతో పనిచేస్తారు. ఇది ఉద్యోగ భద్రతను హరించడమే కాకుండా
శ్రమ చట్టాలు అమలుపరచడంలో కొంచెం కష్టతరం చేస్తుందని చెప్పారు. మరో సమస్య తక్కువ వేతనాలు. అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనానికి కూడా పనిచేస్తున్నారు. కొన్ని

0: పరిశ్రమలో కార్మికులు కనీస వేతనం కన్నా తక్కువ వేతనం పొందుతున్నారు. ఇంకా ఈ రంగంలో ఉద్యోగాలకు ఆరోగ్య బీమా, పెన్షన్, సెలవులు వంటి ప్రయోజనాలు లభించవు. అంటే సామాజిక భద్రత లేకపోవటమే కొన్ని పరిశ్రమల్లో అనారోగ్యకరమైన పరిస్థితులు తటస్థపడుతూ ఉంటాయి. ఇటుకల వట్టీలు లేదా ఇటుకల కొలిమి పరిశ్రమల్లో కార్మికులు పొగ, వేడి మరియు పొడిగా ఉండే వాతావరణంలో పనిచేస్తున్నారు. ఎండలో పనిచేయాల్సి రావటం, నిరంతరం తక్కువ ఆక్సిజన్ ఉన్న పొగమయమైన వాతావరణం మరియు శరీరానికి హానికరమైన పొడిధూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, నీరసం, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇంకా శ్రమ దోపిడీ అనేది కూడా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అనేక పరిశ్రమలో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తూ తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రమ దోపిడీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. దీనిని ప్రభుత్వాల జోక్యం, కార్మిక సంఘాల బలోపేతం మరియు శ్రామిక చట్టాల సమర్థవంతమైన అమలు అత్యంత అవసరం. అలాగే సామాజిక భద్రత లేకపోవడం కూడా మరో సమస్యగా చెప్పవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. దీని ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు మరియు యజమానులు కలిసి కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటిది, కార్మిక చట్టాలు కఠినంగా అమలు, ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలి. అసంఘటిత రంగంలో కూడా కార్మికులకు హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి. రెండవది, కనీస వేతనాల బలోపేతం. ప్రతి రంగానికి తగిన కనీస వేతనం నిర్దేశించి అందరికీ చెల్లించేలా చూడాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా చూడాలి. మూడవది, సురక్షితమైన వాతావరణం. పరిశ్రమల్లో ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణం కల్పించాలి. నాలుగవది, కార్మికులకు శిక్షణ. నూతన సాంకేతిక విధానాలను అనుగుణంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారి ఉపాధిని నిలబెట్టుకోవటానికి, ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఐదవది, సామాజిక భద్రత. పథకాలు అమలులోకి తేవాలి. ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవ్, బెనిఫిట్స్ వంటి వాటిని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా వర్తించేలా తగిన చర్య తీసుకోవాలి. ఆరవది, కార్మిక సంఘాల బలోపేతం. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు కార్మిక సంఘాలు బలంగా ఉండాలి. వీటికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అవసరం. ఏడవది, పరిశ్రమలపై నియమితంగా తనిఖీలు చేసి కార్మిక చట్టాలను పరిశీలిస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఇవే కార్మికులకు కొన్నంత అండదండ. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం యంత్రాల అభివృద్ధి మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి అభివృద్ధి కూడా అవసరం. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఇది పరిశ్రమలో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి శాశ్వతంగా తోడ్పడాలంటే కార్మికుల శిక్షణ, వేతన సంరక్షణ, ఆరోగ్య నిబంధనల అమలుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పరిశ్రమలు, శ్రమ విభాగం, ప్రజలు కలిసి పనిచేస్తే పారిశ్రామిక రంగం మరింత సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కార్మికుల కృషి వెలకట్టలేనిది. ఇది గౌరవించబడితేనే వాస్తవమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశిద్దాం.
1: పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర. గొల్లపూడి గిరిభూషణ్ రావు గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆశయం, పోలవరపు సాయిబాబా గారి కథానిక.

శ్రమ నవ్వితే శక్తి, శక్తి నవ్వితే ఉత్పత్తి, ఉత్పత్తి నవ్వితే ఆనందం, ఆనందం నవ్వితే కృషి ఫలితం, కార్మికులు నవ్వితే జగతి, జగతి నవ్వితే ప్రగతి.

అన్న మాటలు వినపడగానే సభలో తప్పట్లు మారుమ్రోగాయి. ఇది ఫ్యాక్టరీ వార్షికోత్సవ సభకు విచ్చేసిన శ్రామికుల ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిశ్రమల కమిషనర్ ఆనంద్ అన్న మాటలు. కార్మిక శక్తి యుక్తులే దేశాభ్యున్నతి అని నమ్మే వ్యక్తి ఆనంద్. సభానంతరం కార్మికులంతా పరిశ్రమల కమిషనర్ ఆనంద్ గారిని చుట్టుముట్టారు. అభిమానంతో ఆయన్ని ఆశ్చర్యంతో యగాదిగా చూస్తున్నారు. చేతులు కట్టుకుని వినమ్రతతో నిల్చున్నారు. ఆనంద్ అందరినీ ఆప్యాయతో పలకరిస్తూ, నన్ను మీరంతా వేరుగా చూస్తున్నారు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో నేను మీతో కలిసి ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని అని మర్చిపోయారు. నేనెప్పుడూ మీవాడినే, ఈ ఫ్యాక్టరీ నాకు కన్నతల్లి అని అనగానే కార్మికులందరూ ఆనందంతో గెంతులు వేస్తూ జయ జయ నినాదాలు పలికారు. ఫ్యాక్టరీ ఎండి శ్రీనివాసరావు దూరంగా ఉండటం గమనించి దగ్గరకు వెళ్లి, ఏమిటి సార్, నన్ను దూరంగా ఉంచుతున్నారు, ఇది మీకు భావ్యమేనా అన్నాడు. సారీ సార్, మీరు అలా అనుకోకూడదు. దేనికైనా కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా, అవి పాటించాలి కదా, మీరు ప్రభుత్వ అధికారి అన్నాడు. కావచ్చు, కాని నేను మీ అవుట్ హౌస్లో ఉండి బ్రతికిన వాణ్ణి, మీ చల్లని ఆశీస్సులే నా ఈ స్థితికి కారణం అన్నాడు ఆనంద్ శ్రీనివాసరావు చేతులు పట్టుకుని. ఆనంద్ గతంలో అదే ఫ్యాక్టరీలో మెకానిక్ గా ఇదే శ్రీనివాసరావు గారి వద్ద పనిచేశాడు. శ్రీనివాసరావు గారికి ఆనంద్ ప్రతిభ గురించి తెలుసు, అందుకే అతనంటే వల్లమాలిన అభిమానం. అందుకనే తన అవుట్ హౌస్లోనే ఉంచుకున్నాడు. ఆనంద్ శ్రీనివాసరావు గారి స్పర్శతో గతంలోకి జారుకున్నాడు. తన తండ్రి ఆనంద్ను అవుట్ హౌస్లో ఎందుకు ఉంచాడో అర్థం కాలేదు శిరీషకు. ఆ విషయమే రోజుకోసారి ఆలోచిస్తూ ఉండేది. బేతాళ ప్రశ్నకు సమాధానంలా శిరీషకు ఆనంద్ ఒక పెద్ద సమస్య అయ్యాడు. అతనంత గిట్టకపోవటానికి గన కారణాలంటూ ఏమైనా ఉన్నాయా అంటే అవి కనపట్లా. ఆ లేకపోవడం ఏమిటి, ఆనంద్ అందరిలాగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి, తండ్రి శ్రీనివాసరావు ఫ్యాక్టరీ మేనేజరు. మరి ఆనంద్కి అవుట్ హౌస్లో నివాసం ఏమిటి అని కావచ్చు. లేదా ఆనంద్ ఫ్యాక్టరీలో చేరే నాటికి ఐటీఐ మాత్రమే చదివాడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసి మెకానిక్ అయ్యాడు. ఆనంద్కి ఎడమకాలు పోలియో, అందుకని శిరీషకు చిరాకు కావచ్చు. ప్రతిరోజు ఆనంద్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉండగా శిరీష అతని నడకనే గమనిస్తూ ఉండేది. ఒకవైపుకు వంగి నడవడం తండ్రి శ్రీనివాసరావు, హాస్టల్ నుంచి వచ్చి శిరీషకు ఆనంద్ గురించి చాలా గొప్పగా చెప్పడం ఆవిడకి నచ్చేది కాదు. అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించాలి అని తండ్రి అంటుంటే చిరాకు పడేది. అయితే శిరీష ఆనంద్ని ఇంతకుముందు అందగాడిగా ఊహాసుందరుడిగా ఊహించుకుంది. తేరా చూస్తే అవిటివాడు, పైగా పెద్ద రంగేమీ కాదు, పదే పదే చూడాలనిపించేవాడు కాదు. మరి తన తండ్రి అంత గొప్పగా ఎందుకు చెప్పినట్లు అనుకుంది. తప్పనిసరే తండ్రి ఇష్టాన్ని కాదనలేక అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం తప్పేది కాదు. ఆనంద్ మాత్రం శిరీషతో ముభావంగానే ఉండేవాడు. శ్రీనివాసరావు ముందుగానే ఆనంద్తో చెప్పాడు, శిరీష తల్లిలేని పిల్ల, నా పెంపకంలోనే పెరిగింది, ఎలా పెంచానో ఏమో నాకే తెలియదు. శిరీష ఎప్పుడన్నా నిన్ను విసుక్కున్నా కసురుకున్నా పట్టించుకోకు అని. ఆనంద్ ఉదయాన్నే లేస్తాడు, తన పనులు తాను స్వయంగా చేసుకుంటాడు, వంట చేసుకుంటాడు, బట్టలు ఉతుక్కుంటాడు, సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. అలాగే బీటెక్ చేశాడు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. అంతేకాదు డిగ్రీ వాళ్లకు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు, పోటీ పరీక్షలు వెళ్లే వారికి శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఎంత చేస్తున్నా ఏనాడు కార్మికునిగా తన బాధ్యతలను మర్చిపోలేదు. ఇదంతా శిరీషకు వేలవిరిగా ఉంది, అసహనంగా ఉండేది. ఓ రోజున శిరీష తన తండ్రితో నిష్కర్షగా చెప్పేసింది, ఆనంద్ అవుట్ హౌస్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, అతను మీరు అంత విలువ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంది. పొరపాటమ్మా, ఇప్పుడు తను ఒక మెకానికే కావచ్చు, రేపన్న రోజున ఈ ఫ్యాక్టరీకే ఎండి అయినా అవుతాడు, అంత సమర్థత కలిగినవాడు. అంతేకాదు అవిటివాడు కూడా అంది శిరీష తండ్రి మాటలు పూర్తిగా వినకుండా. అవిటితనం అనేటువంటిది తన శరీరకే కాని మనసుకు కాదమ్మా, అతను మానవత్వం ఎరిగినటువంటి మనిషి అన్నాడు తండ్రి. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి, అలా అడిగావు, బావుంది, ఆనంద్ నాకు బాగా నచ్చాడు, అతను నీకు భర్త అయితే బాగుంటుంది అని నా ఆలోచన. నానా, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా, తన రెండు కాళ్ల మీద నిటారుగా నిలబడలేని వాడు నాకు భర్త. అవునమ్మా, అతను రెండు కాళ్ల మీద నిటారుగా నిలబడలేకపోవచ్చు, స్వశక్తి మీద నిలబడగలడు, అనుకున్నది సాధించగలడు. నా మాట విని నువ్వు, సారీ నానా,
అతన్ని అలా ఊహించుకోలేను. ఆ అవిటివాడు, ఏమిటి నాన్నా అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ విసుగ్గా వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకు ఆశ్చర్యం వేసింది. తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడటం మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఇక శిరీషకు చెప్పి లాభం లేదు అనుకున్నాడు. శిరీష తల్లి ఓ మూర్ఖురాలు. ఎప్పుడు చూసినా ఆమె ముఖం కారు కారుమంటూ ఉండేది. అత్తమామలు భర్త కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సహించేది కాదు, ఏదో ఒక గొడవ పెడుతూనే ఉండేది. శ్రీనివాసరావు ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేసేది. నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేది. ఆ తల్లి లక్షణాలే తన కూతురుకు వచ్చాయి, ఎక్కడికి పోతాయి అనుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుని భార్య కొంగును ముడేసుకోవాలి అనుకుంది, తాను చెప్పినట్లు ఆడించాలి అనుకుంది. అది గమనించిన ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు శ్రీనివాసరావు. నాటి నుండి కూతురు బాధ్యతలు తానే నిర్వర్తిస్తున్నాడు. శిరీషకు తండ్రిగా కొంచెం గారాభంగంతో పెంచాడు. ఎవరిని లెక్క చేయని తత్వం చిగురించింది ఆమెలో. పెడసరిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. చదువులో వెనకబడింది. తక్కువ మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. ఓ రోజు ఆనంద్ దగ్గరకు తన స్నేహితురాలు రమ్య కోచింగ్కి రావటం చూసి పిలిచింది. ఏ ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా నీకు కోచింగ్కి, ఇతని దగ్గరకు వస్తున్నావు అంది. చాలా బాగా చెప్తారు, అతనికి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు, అన్నిటినీ విశ్లేషించి అర్థం చేసుకునేలా చెప్పగలగడం ఆనంద్ గారికి మాత్రమే తెలుసు అని నా అభిప్రాయం. ఎంత గుంజుతున్నాడేమిటి, అదే ఫీజు అంది శిరీష. ఆయన కోచింగ్ ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంతా నిరుద్యోగులు, చిరుద్యోగులు, పూటకు గతిలేని వాళ్ళు. ఉద్యోగాలు వచ్చాక ఎవరు ఎంత ఇస్తే అంతా తీసుకుంటారు. ఆశ్చర్యంగా లేదు, ఈ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలనుకునే ఇలాంటి వారు కూడా ఉన్నారంటే శిరీష కాస్త విస్మయం కలిగింది. జీవించడానికే డబ్బు, కానీ డబ్బే జీవితం కానే కాదు. ఆనంద్ అటువంటి వ్యక్తి. ఆనంద్ తల్లిదండ్రులు అసంఘటిత కార్మికుల భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. రెక్కార్తే గాని డొక్కాడని వాళ్ళు. కొడుకుకు వచ్చిన పోలియో వైద్యం చేయించడానికి ఎంతో గజగజలాడిపోయేవారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారు, అదే 10,000, వాళ్ళని రుణం తీర్చుకుంటే చాలు అనుకునేవాడు ఆనంద్. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు పనిచేస్తుండన భవనం గోడ కూలి చనిపోయారు. యాజమాన్యం ఏ విధమైన నష్టపరిహారాన్ని అందించలేదు. ఆనాటి నుంచి ఆనంద్ ఆలోచనలో ఒక సంఘర్షణ. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పాడుపడాలి అని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఆ ఆలోచన వేరు, ధ్యేయం వేరు అనుకున్నాడు. పాండవులంతటి వారే విరాటరాజు కొలువులో ఉద్యోగాలు చేశారు. అలా అని వ్యాపారంలో నష్టం వచ్చిందని, కర్మాగారం మూతబడిందని వాపోకుండా సమయం వస్తే ఒక భీముడిగా, ఓ అర్జునిగా తనను తాను నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఆనంద్కి తన బాగు కంటే ఇతరుల బాగు అంటే ఆనందం, తన విజయానికంటే ఇతరుల విజయం అంటే ఆనందపడతాడు. ముఖంలో గాని మాటల్లో గాని రవ్వంతా అసూయ ఎరుగనివాడు. ఓ రోజు శిరీష ఆనంద్ గురించి పేపర్లో ఒక వ్యాసం చూసింది. సివిల్లో టాప్ ర్యాంకులో పాస్ అయిన మేధావి అని. అతన్ని చిన్న తరహా పరిశ్రమ శాఖకు కమిషనర్గా పోస్ట్ చేసినట్లు తనకు బిచ్చెక్కిపోయింది. శ్రీనివాసరావుకి ఆనంద్ తన ఇంట్లో చేరినప్పటి నుంచి తరచూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉన్నాడు. కూతురు శిరీష పేపర్లో చదివిన విషయాన్ని తండ్రికి చెప్పింది. అతని గురించి నాకు తెలుసమ్మా అంటూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. శ్రీనివాసరావు గారు అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆనంద్ చెలించిపోయాడు. ఏమిటి సార్, ఏమిటిది, నేడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఇదంతా మీ చలవే. మీరు నాకు గురువు, దైవం, శక్తియుక్తులు కూడా అన్నాడు. ఆ మాటలకు విస్తుపోయాడు శ్రీనివాసరావు. ఆనందులో ఏమాత్రం తేడా కనిపించలేదు. అదే చూపు, అదే మాట, అదే వినయం, అదే చిరునవ్వు. అందుకే పెద్దలన్నారు నిండుకుండ తొలగదు అని అనుకున్నాడు శ్రీనివాసరావు. ఇంతలో ఫ్యాక్టరీలోని కార్మికులంతా బిలబిలాబంటూ వచ్చి అతని చుట్టూ మూగారు. రెండు చేతులతో నమస్కరించారు. మమ్మల్ని మర్చిపోకండి బాబుగారు అన్నారు. మీరంతా నన్ను ఆశీర్వదించాలి తప్ప నమస్కారాలు పెట్టి మీ నుండి నన్ను దూరం చేయకండి. మనమంతా నమస్కరించవలసినటువంటిది ఈ ఫ్యాక్టరీకి. ఇది మన కనతల్లి. దీని పట్ల అలక్ష్యం, అలసత్వం లేకుండా మీరు శ్రమశక్తితో దీన్ని ఒక దేవాలయంలో తీర్చండి. ఆనాడు మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీ మనకు తీరుస్తుంది అన్నాడు.

0: ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ఫ్యాక్టరీ బాగుంటుంది. ఈ నిజాన్ని లోకానికి చాటండి అన్నాడు. పరివర్తన చెందిన శిరీష ఆనంద్పై ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. తన తండ్రి గతంలో అతన్ని గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆనంద్తో ఒంటరిగా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంది. ఆనంద్ను కలవడానికి వెళ్లాలనుకుంటూ ఉండగా ఓ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. చూస్తే ధనికుల అమ్మాయిలా ఉంది. చెరగని చిరునవ్వు, ఇంతలేసి కళ్ళు, పసుపు నిమ్మపండు ఛాయ, ప్రశాంతతను కురిపించే ముఖం చూడగానే ఎంతటి వాళ్లైనా నిశ్చేష్టులైపోతారు. ఆనంద్ కారు ఆగిన శబ్దం విని బయటకు వచ్చాడు. రమ్య నువ్వా అన్నాడు. ఏ ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అంది రమ్య. నాకంతటి అదృష్టం కూడానా అన్నాడు ఆనంద్. అంటే అవకాశం వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనమాట. ఇది కళ్ళలతోనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదంతా చూస్తున్న శిరీష తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది. వారిద్దరి మధ్య తాను అన్ని విషయాల్లోనూ చిన్నదిగా కనిపించింది. ఆశయాలను ఆదర్శాలను చేతలతో చూపిన ఆనందను అభినందించడం ధర్మం అనుకుని క్రిందకు వచ్చింది. ఆనంద్ గారు కంగ్రాచులేషన్స్ అంది. థ్యాంక్ యూ. ఈమె రమ్య, నా కాబోయే భార్య. నన్ను జారిబడి చేసుకోవాలనుకుంటుంది. కాదు కాదు, వెంటబడి ప్రేమించి మరీ చేసుకోవాలనుకుంటున్నాను అంది రమ్య. నిజంగా మీరు అదృష్టవంతురాలు అంది శిరీష. ఇంతలో ఫ్యాక్టరీ కోత వినిపించింది. అప్పటి వరకు పనిచేసుకుని ఇక చాలు, ఇళ్లకు వెళ్ళండి అని బయట గెంటినట్లుగా ఉంది ఆ కోత. ఆనంద్ ఫ్యాక్టరీ ఉదయపు కోత, సాయంత్రపు కోత మధ్యలో తాను జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా నిట్టూర్చాడు. ఆనంద్ దగ్గరకు చదువుకున్నవారు ఒకరి తర్వాత ఒకరు వస్తూ అతన్ని పూలమాలతో ముంచెత్తుతున్నారు, అభినందనలు కురిపిస్తున్నారు. ఇదంతా ఆనంద్కి ఇబ్బంది అనిపించింది. పుట్టిన మనిషిని తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, ధ్యేయానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని అవిరేళ్ళు కృషి చేయాల్సిందే తప్ప నేను గొప్ప అని అనుకుంటే ఏనాటికైనా ఎదగలేడు అని శిరీష్ అనుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు గారి గుండె బరువెక్కింది. నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటాడా అనుకున్నాడు. కొందరు ఆనంద్ గారి సామాన్లు కారులో పెట్టారు. ఆనంద్ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్ళి, సార్ వస్తాను, మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు. ఆనంద్ రమ్య కారు వైపు నడిచి వెళుతూ ఉంటే శిరీషకు అతని నడకలో తేడా కనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లోనూ నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రీనివాసరావు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
1: ఆశయం పోలవరపు సాయిబాబా గారి కథానిక మీరింతవరకు విన్నారు. ఇప్పుడు కార్మిక గీతం.

ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రగీతాలు వింటారు. ముందుగా 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రాష్టంలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్టపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గోర్మెట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయంగా ఉత్పత్తి చేసే విత్తనాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఆవిష్కరించిన విత్తనం దేశ వ్యవసాయ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగని ఉపరాష్టపతి పేర్కొంటూ,
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
0: అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో గోధుమ, వరి తర్వాత మూడవ పెద్ద సాగు పంటగా మొక్కజొన్న కొనసాగుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికి గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
0: కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన, గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే గల్లంతైన యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కాకినాడ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం సమర్పించిన 185 కోట్ల 70

0: 5 లక్షల రూపాయల వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయుష్ రంగానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ది కేంద్రం సీఈడీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు ఇంజనీరింగ్, ఉపాధ్యాయ, పోలీసు, సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు మైనార్టీ అభ్యర్థులు సిద్దం కావాలని మంత్రి సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2 ఎవరయ్యారు రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ విజయనగరం కడపలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఖేలో ఇండియా నిధులతో రాష్టంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ
1: ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈ రోజు పైకొస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తామన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 2025 గాను ఈ రాష్ట్రానికి 5 గ్రౌండ్ల యొక్క మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా 200 నుంచి 250 కోట్లు రూపాయలు వస్తాయని చెప్పి మేము అందరి ముందు తెలియజేసుకుంటున్నాం.
0: హైదరాబాద్లోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి పంపిణీ, నీటి విడుదల అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వాటాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలాశయాల్లోని నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, వాటాల వినియోగంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విజయవాడలోని ఒక పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినా గంజాయి సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని, నీటిని వినియోగించవద్దని సూచించారు. వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఇండ్ల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ .in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిషా ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్.

0: అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. గడువు దాటి అపరిష్కృతంగా ఉన్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన నౌకల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: పోలీస్
4: మిస్ సీమా
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: RBI అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: అప్ టు 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
11: వనితామణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళా వికాసానికి ప్రభుత్వ పథకాలు, శ్రీమతి కె అనురాధ గారి ప్రసంగం వింటారు.
12: ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఈ నానుడి మనం పురాణ కాలం నుండి వింటూనే ఉన్నాం. పురాణైతిహాసాల్లోనూ చరిత్రలోనూ కొంతమంది దుర్మార్గులు స్త్రీలను అవమానిస్తే మరికొంతమంది మహానుభావులు స్త్రీ

యుదయానికి ఎన్నో సంస్కరణలు చేసి ఎంతో కృషి చేశారు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేడు కేంద్ర ప్రభుత్వం మహిళా వికాసానికి, భద్రతకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ది యోజన, అత్యంత ప్రజాదరణ పొందిన బేటీ బచావ్ బేటీ పఠావ్ మిషన్లో భాగంగా ప్రారంభించబడిన సుకన్య సమృద్ది యోజన ఖాతాలను నవజాతి ఆడపిల్లల తల్లిదండ్రులు తెరవవచ్చు. బాలికలకు విద్యను నిర్ధారించడం ద్వారా లింగ నిష్పత్తిని మెరుగుపరచడం ఈ మిషన్ లక్ష్యం. ఈ పథకం ప్రభుత్వ మద్దతుతో కూడిన ఆడపిల్లల పొదుపు పథకం. ఇది కుటుంబాలు వారి భవిష్యత్తు, విద్య ఇంకా వివాహం కోసం పొదుపు చేయటంలో సహాయపడడానికి రూపొందించబడింది. ఇది పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. ముద్రా రుణాలు, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి కోసం మహిళలకు రుణాలివ్వటం ఈ పథకం యొక్క లక్ష్యం. స్టాండప్ ఇండియా, ఈ పథకం షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మహిళా పారిశ్రామికవేత్తలకు గ్రీన్ఫీల్డ్ వ్యాపారాల కోసం బ్యాంకు రుణాలను అందించే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. ఈ పథకం ద్వారా వారు తయారీ, సేవలు, వాణిజ్యం ఇంకా వ్యవసాయ అనుబంధ రంగాల్లో తమ వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఉద్యోగ కల్పన ఇంకా ఆర్థిక సాధికారతను పెంచడం ఈ పథకం లక్ష్యం. ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీమ్, పరిశ్రమల రంగంలో మహిళా పారిశ్రామికవేత్తలను అభివృద్ది చేయటమే ఈ పథకం యొక్క లక్ష్యం. మిషన్ ఇంద్రధనుస్సు, ఈ పథకం భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన ఆరోగ్య పథకం. ఇది పిల్లల మరణాలను తగ్గించడానికి ఇంకా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ పూర్తిగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఉద్దేశించబడింది. ప్రారంభంలో 7 వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందించారు, కానీ ఇప్పుడు 10 వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు అందిస్తున్నారు. క్షయ, పోలియో, హెపటైటిస్ బి, డిప్తీరియా, పెర్టుసిస్, ధనుర్వాతం, మీజిల్స్, రుబెల్లా, రోటావైరస్, హెమోఫిలస్, ఇన్ఫ్లుయెంజా టైప్ బి, జపనీస్ ఎన్సెఫాలిటిస్ సబ్ నేషనల్ మరియు న్యూమోకాకల్ న్యూమోనియా సబ్ నేషనల్ ఈ వ్యాధులకు టీకాలు అందిస్తున్నారు. మిషన్ ఇంద్రధనుసు ఇమ్యునైజేషన్ కోసం ప్రవేశపెట్టిన జాతీయ ఆరోగ్య పథకం. మహిళా శక్తి కేంద్రం, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు నైపుణ్య శిక్షణ ఇంకా ఇతర సేవలను అందించడం ఈ పథకం ద్వారా జరుగుతుంది. మహిళా ఉద్యమ నిధి పథకం, మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ద్వారా జరుగుతుంది. ఉద్యోగిని పథకం, ఈ పథకం మహిళలకు ఉపాధి కల్పించేందుకు సహాయపడుతుంది. భాగ్యశ్రీ పథకం, తక్కువ ఆదాయ గృహాల్లో ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఉచిత కుట్టుమిషన్ పథకం, వితంతువులు, భర్తకు దూరమైన భార్యలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, ఆదాయాన్ని పెంపొందించడానికి ఈ పథకం సహాయపడుతుంది. ఎస్టీఈపీ, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు గ్రాంట్లు అందించడం ద్వారా మహిళా సాధికారతకు సహాయపడే పథకం. మిషన్ శక్తి, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన యువతకు నివాసం, భోజనం ఇంకా రక్షణ కల్పించేందుకు ఈ పథకం సహాయపడుతుంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, గతంలో ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనయే ఇప్పుడు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనగా మారింది. ఇది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే ప్రసూతి ప్రయోజన కార్యక్రమం. సమాజంలో సామాజికంగా ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రసూతి ప్రయోజనాలను అందించడం ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం. జననీ సురక్ష యోజన, ఈ పథకం జాతీయ ఆరోగ్య మిషన్ కింద సురక్షితమైన మాతృత్వాన్ని, పేద గర్భిణీ స్త్రీలలో సంస్థాగత ప్రసవాన్ని ప్రోత్సహించడం ద్వారా మాతా మరియు నవజాతి శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో ప్రవేశపెట్టడం జరిగింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. 19 సంవత్సరాలు నిండిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు 2 సజీవ జననాల వరకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశ్యం. తల్లికి వందనం, ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఒకటి. ఇది
సూపర్ సిక్స్.

0: గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఉంది. ఈ పథకం ద్వారా తల్లుల్ని ఆర్థికంగా ప్రోత్సహించి వారి పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యాభ్యాసం కొనసాగించేందుకు సహాయం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. విద్యా డ్రాపౌట్ రేట్లను తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యం. ఆర్థిక స్తోమత లేక విద్యను మధ్యంతరంగా ఆపివేసే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి విద్యను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశ్యం. తల్లుల బ్యాంకు ఖాతాకు 15,000 నేరుగా జమ చేయబడుతుంది. మొదటి తరగతి నుండి 13వ తరగతి వరకు చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపుగా ఉండాలి. విద్యార్థులకు కనీసం 75% హాజరు ఉండాలి. తల్లులు ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ పథకానికి అనర్హులు. వన్ స్టాప్ సెంటర్. హింసకు గురైన మహిళలకు సహాయం అందించడానికి ఈ పథకం ద్వారా సఖీ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రైవేట్ ఇంకా పబ్లిక్ ప్రదేశాల్లో, కుటుంబంలో, సమాజంలో ఇంకా పని ప్రదేశంలో హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి వన్ స్టాప్ సెంటర్లు ఉద్దేశించబడ్డాయి. భీమా సఖీ యోజన పథకం. భారత జాతీయ పోర్టల్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా యొక్క భీమా సఖీ యోజన చొరవ ద్వారా 18 నుండి 70 సంవత్సరాల వయసు కల 10వ తరగతి పాసైన మహిళలకు శక్తివంతం చేయడానికి రూపొందించబడింది. ఆర్థిక అక్షరాస్యత మరియు బీమా అవగాహనను ప్రోత్సహించడానికి వారికి మొదటి 3 సంవత్సరాలు ప్రత్యేక శిక్షణనిచ్చి ఇంకా స్టైఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మహిళా హెల్ప్ లైన్. మహిళలకు సహాయం అందించే హెల్ప్ లైన్లు మహిళా హెల్ప్ లైన్ 181, రాష్ట్రీయ మహిళా కమిషన్ హెల్ప్ లైన్ 7827170170, కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు పోలీస్ హెల్ప్ లైన్ 1091 1291 01 1233 1704. ఈ హెల్ప్ లైన్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇది దేశీయ వ్యక్తిగత హింస వంటి ఏ రకమైన హింసకు గురైన మహిళలకు గాని పిల్లలకు గాని సహాయం అందిస్తుంది. ఈ హెల్ప్ లైన్ ద్వారా పోలీసులు, ఓఎస్సి, ఆసుపత్రులు వంటి వాటికి తగిన అధికారంతో లింక్ చేయవచ్చు. ఉజ్వల పథకం. ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల మహిళలకు 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్లను పంపిణీ చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజనను 1 మే 2016 భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఎల్పీజీ వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని గ్రామీణ మరియు నిరుపేద నిరాశ్రయులైన కుటుంబాలకు అందుబాటులో ఉంచడం, సబ్సిడీతో కూడిన ఎల్పీజీ కనెక్షన్లను అందించడం ఈ ప్రభుత్వ పథకం యొక్క ముఖ్యోద్దేశం. మహిళా కోయిర్ యోజన. మహిళలకు నైపుణ్య శిక్షణను అందించడం, ఇంకా తక్కువ ధరలకు స్పిన్నింగ్ పరికరాలను అందించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం. మహిళా డ్రోన్ పథకం. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించడం ద్వారా వ్యవసాయం ఇంకా ఇతర రంగాల్లో మహిళల సాధికారతను పెంచడం ఈ పథకం ద్వారా జరుగుతుంది. ఈ విధంగా మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలను ఉపయోగించుకుని మహిళలు తమ తమ స్థితిగతులను తామే చక్కదిద్దుకుని అభివృద్ది పథంలో ముందుకు సాగుతారని ఆశిద్దాం.
1: మీరింతవరకు మహిళా వికాసానికి ప్రభుత్వ పథకాలు శ్రీమతి కె అనురాధ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు మన జీవన శైలిలో ఆహారంలో చేసుకోదగిన కొన్ని మార్పుల గురించిన విశేషాలు వింటారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, ఇవి మన జీవన శైలిలో ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. ఈరోజు మనం తీసుకునే ఆహారం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆహారం అనగానే అది సంపూర్ణ పోషక విలువలు కలిగినదై ఉండాలని పోషకాహార నిపుణులు, వైద్యులు తెలియజేస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం అనగానే మన ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, పీచు పదార్థం కలిగి ఉండాలి. మన శరీరంలో ప్రతి అవయవం ఎంత ముఖ్యమైనదో, మనకు లభించే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కూడా అంతే ముఖ్యమైనవి. ఏ కాలంలో దొరికే కూరగాయలు, పండ్లు తప్పక తీసుకోవాలి. నేడు కొంతమంది తమ పిల్లలు కొన్ని రకాల కూరగాయలు తినరని చెప్తూ ఉంటారు. అలాగే పళ్ళు కూడా కొన్ని రకాలు మాత్రమే తింటారని, అది కూడా జ్యూస్ రూపంలో తీసుకుంటారని అంటూ ఉంటారు. ప్రతి తల్లి కూడా తమ పిల్లలకు కూరగాయలలో ఉన్నటువంటి పోషక విలువలను

మన శరీరానికి చేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకరకాయ చేదు కాబట్టి తినరు అంటారు, కానీ ఆ చేదు మన శరీరానికి చేసే మేలు గురించి చెప్పాలి. ఒక్కొక్క కూరగాయ పండ్ల నుండి కొన్ని రకాల విటమిన్లు మాత్రమే మనకు అందుతాయి. మరి అన్ని రకాల విటమిన్లు మన శరీరానికి అందాలంటే అన్ని కూరగాయలు పండ్లు తీసుకోవాల్సిందే కదా. విటమిన్లు వాటి ప్రాముఖ్యతను కనుక చూస్తే, విటమిన్లు మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. ఇవి రోగ నిరోధక శక్తి, శరీర పెరుగుదల, ఎముకలు, కళ్ళు, చర్మం, రక్త ప్రసరణకి ఎంతో ముఖ్యమైనవి. విటమిన్లలో విటమిన్ ఏ, విటమిన్ బి, సి, డిఈ, విటమిన్ కేలుగా ఉంటాయి. విటమిన్ ఏ కంటి చూపుకు, చర్మ ఆరోగ్యానికి మంచిది. విటమిన్ బి శక్తి ఉత్పత్తి, నాడీ వ్యవస్థ పనితీరుకు. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గాయాలు మానడానికి కూడా సహాయపడుతుంది. ఇక విటమిన్ డి ఎముకలు దంతాలు బలంగా ఉండటానికి. విటమిన్ ఇ చర్మం అలాగే కణాల ఆరోగ్యానికి. విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి. ఇలా విటమిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతి పండ్లు కూరగాయలు ఆకుకూరలు తప్పనిసరిగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక ప్రోటీన్ వల్ల కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే, కండరాల పెరుగుదలకు, ఎముకల ఆరోగ్యానికి, ఇతర కణజాలాల నిర్మాణానికి, మరమ్మత్తుకు ప్రోటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో, రోగ నిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుంది. జుట్టు చర్మం గోళ్ల ఆరోగ్యానికి కూడా ప్రోటీన్ దోహదపడుతుంది. ప్రోటీన్ మనకు పప్పులు, శనగలు, అన్ని రకాల చిరుధాన్యాలు, పెసలు, సోయాబీన్, రాజ్మా, పనీర్, గుడ్లు, చేపలు, మాంసం, డ్రై ఫ్రూట్లలో లభ్యమవుతుంది. ఇక మన ఆహారంలో ప్రోటీన్లు విటమిన్లే కాకుండా పీచు పదార్థం ఉన్న కూరగాయలను కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి. అంటే క్యారెట్, బీన్స్, బ్రోకలీ, క్యాబేజ్, పాలకూర. అదే పండ్ల విషయానికి వచ్చినట్లయితే, యాపిల్, జామ, పియర్, నారింజ, బొప్పాయి, అలాగే ఓట్స్, అవిసె గింజలు, మొలకెత్తిన గింజల నుండి కూడా ఫైబర్ మనకు లభిస్తుంది. వీటితో పాటు మరీ ముఖ్యంగా రోజుకు 3 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి. కొంతమంది మేము అన్ని రకాల తాజా కూరగాయలు పళ్ళు తింటున్నాము, కానీ శరీరానికి తగినంత పోషకాలు అందట్లేదు అని అంటూ ఉంటారు. దీనికి కారణమేంటంటే, మనం వండేటప్పుడు తగినంత జాగ్రత్తలు గనక పాటించకపోయినట్లయితే పోషకాలు మిగలకుండా వండేటప్పుడే అవి పోతాయి. వండేటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కొన్ని చూద్దాం. కూరగాయలను సాధ్యమైనంత వరకు వండే ముందర తరిగి పెట్టుకుంటే మంచిది. కానీ ఉద్యోగం చేసే మహిళలు కొంతమంది కుదరటం లేదని రాత్రిపూటే తరిగి పెట్టుకుంటారు. ఎక్కువగా ఇలా చెయ్యకుండా వంట చేసే ముందు తరిగి పెట్టుకుంటే మంచిది. ఇక తరిగేటప్పుడు మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులలో తరిగి పెట్టుకుంటే మంచిది. ఇక కూరగాయలు ఉడికించేటప్పుడు ఎక్కువగా నీరు పోసి ఉడికించవద్దు. కూరలను మగ్గించడం అనేది చాలా మంచిది. ఎలాగంటే, మూకుళ్ళో పోపు వేసి కూరగాయ ముక్కలన్నీ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి మూకుడు పైన అంచు ఉన్న ప్లేట్ని పెట్టి దానిలో నీటిని పోసి సిమ్లో పెట్టండి. 5 నిమిషాలలోపే మూకుళ్ళో ఉన్న కూరగాయలు ఆవిరికి ఉడికిపోతాయి. ఇప్పుడు ప్లేట్లో ఉన్న నీటిని పారబోసి కూరలో వేయాల్సిన మిగతా పొడులు అంటే మసాలాలు వేసుకుని కూరను దించేయండి. కూర మరింత రుచిగా ఉంటుంది. అంతేకాని కూర ముక్కల్లో ముందుగానే నీటిని పోసి అలా ఎక్కువసేపు ఉడికించినట్లయితే పోషక విలువలు పోతాయి. ఇక పప్పు చేసేటప్పుడు కందిపప్పుని 1-2 నిమిషాలు దోరగా వేయించి కడిగి పక్కన ఉంచుకోండి. 10 నిమిషాలు నానిన తర్వాత మీరు దానిలో వేయాల్సినటువంటి ఆకుకూర, పసుపు, అలాగే 1 చెంచా నెయ్యి కూడా వేసి స్టవ్ మీద పెట్టి 3 లేదా 4 విజిల్స్ వరకు పెట్టి కట్టేయండి. పప్పుని వేయించి వండుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి అనేవి ఉండవు. ఇక ఆకుకూరలు ఉడికించేటప్పుడు మూకుడులో ఆకుకూర వేశాక మూత పెట్టకండి. పోషకాలు పోతాయి. అంతేకాకుండా ఆకుకూర రంగు కూడా తగ్గుతుంది. పిల్లలు ఎక్కువగా వేపులను ఇష్టపడుతూ ఉంటారు. అలా అని ఎక్కువగా వేపుల జోలికి వెళ్లకండి. పిల్లలకు పోషకాహారం మీద సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిమీదే ఉంటుంది. వారు తినని కూరగాయని వేరే కూరలతో కలిపి వండి పెట్టండి. చాలామంది కూరల్లో వేసే కరివేపాకును తీసి పారేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం కరివేపాకు పొడి, మునగాకు పొడి,

ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి. ఇక రోజుకి 3 రకాల పండ్లను కట్ చేసి పిల్లలకు ఇవ్వండి. ఇది చూడటానికి కలర్ఫుల్గా అనిపించి తినడానికి ఇష్టపడతారు, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు చిరుతిళ్లను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసి పెట్టడం ఎంతో శ్రేయస్కరం. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బెల్లంలో ఐరన్ ఎక్కువ కాబట్టి ఎదిగే పిల్లలకు నువ్వుల ఉండలు, పల్లి ఉండలు, అవిసె గింజల లడ్డూలు చేసి పెట్టండి. ఇలా చేయడం వల్ల రక్తహీనతకు గురి కాకుండా ఉంటారు, అంతేకాదు ఎముకల పటిష్టత కూడా పెరుగుతుంది. రోజూ క్రమం తప్పకుండా పాలు తాగించండి. మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఈ విషయాలను పాటిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు మన జీవన శైలి

0: सम्मेलन में भाग लेंगे। विदेश मंत्री एस जयशंकर आज मॉस्को में व्यापार, आर्थिक, वैज्ञानिक, तकनीकी और सांस्कृतिक सहयोग पर भारत रूस अंतर सरकारी आयोग की बैठक की सहअध्यक्षता करेंगे और कोलंबो में दूसरे टेस्ट क्रिकेट मैच में भारत की स्थिति मजबूत। ऋषभ पंत ने भारत के लिए विदेशी धरती पर बतौर विकेटकीपर बल्लेबाज सबसे अधिक रन बनाए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ అనే యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

0: है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్

0: మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఈనాటి యువలయ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు 0866-248-8812 అనే నెంబర్కి నేను అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని అలాగే మీ ఊరు పేరు టైప్ చేసి పంపించండి. వాట్సప్ చేయాల్సిన నెంబర్ మరొకసారి 0866-248-8812. ఇంకా ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి కార్యక్రమంలో ముందుగా అడిగే ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ప్రశ్న మరొకసారి వినండి. భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఇస్తున్నానండి. ఏ కర్ణాటక, బి గుజరాత్, సి పశ్చిమ బెంగాల్, డి ఆంధ్రప్రదేశ్. ప్రశ్న మరొకసారి, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ కర్ణాటక, బి గుజరాత్, సి పశ్చిమ బెంగాల్, డి ఆంధ్రప్రదేశ్. జవాబు తెలిసినట్లయితే 0866-248-8812 అనే నెంబర్కి వాట్సప్ చేసేయండి. ఈలోపు మనం పాట విందాం.

ఓకే అండి, ప్రేమ చిత్ర నుంచి పాట విన్నారు కదా. మనం ఈరోజు అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అడిగాను. ఆప్షన్స్ కూడా ఇచ్చానండి, అందరూ పంపించేశారు జవాబులు, ఒకటిగా చదువుతూ ఉంటాను. కర్నూలు జిల్లా, ఒక్క నిమిషం అండి, మీరు ఎక్కడి నుంచి పంపించారు? భాస్కరుని, సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే గుంటూరు కొత్తపేట నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. అశోక్, రమ్య, దినకర్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష్, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు రాంగ్ సమాధానం పంపించారు. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. పెడద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ సమాధానం పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోల్లం కవనిగడ్డ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ప్రసాద్ గారు ఎల్ఎసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రామ్ భూపాల్ భారతి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ సమాధానం అండి. హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, సావిచ్, కరీముల్లా, తయూబ్, అల్లాబక్షు వీరంతా కూడా ఎక్కడి నుంచి అండి? గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ సమాధానం పంపించారు. నంద్యాల జిల్లా ఓమపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ఎంవి తెనాల నుంచి ఎంవి ప్రసాద్ గారు, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం అండి. అలాగే హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి వీరు పంపించారు బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనుజ, శ్రీవత్స, శశాంక్, అచ్యుత. వీరు ఆన్సర్ కరెక్ట్ సమాధానం పంపించారండి వీరు కూడా. ఇంకా పాలెం పోలయ్య, ఆడగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజు గట్టు, ఇంకా వీరి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం అండి. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ సమాధానం.

పంపించారు. ఇంకా బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొట్టూరు నుంచి శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే బి శివకుమార్ గారు ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా ప్రకాష్ నుంచి గుంటూరు నుంచి ప్రకాష్ గారు కరెక్ట్ సమాధానం అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం పంపించారు.

ఇంకా పంపించిన వారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, వీరు కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం పంపారు. అలాగే పాపినేపాలెం నుంచి నల్లమ్మ కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కుంచి రామూర్తి గారు కుంచివన్పేట నుంచి కరెక్ట్ సమాధానం. ఎం సత్యనారాయణ, శిరీష, గీతికాభిరామ్, బొమ్మూరు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు. వీరు కూడా కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా సురేంద్రనాథ్, దుర్గా భవాని వీరంతా కూడా ఒడిశా నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానం. సుబ్రమణి గారు పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నాగార్జున, లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వీరు ఎం రావు గారు ఒంగోలు నుంచి రాంగ్ సమాధానం అండి. భోగనందుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, ఆశ సిద్ధాంతి, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా కేశవరావు గారు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల కరెక్ట్ సమాధానం పంపారు. వీరు ప్రస్తుతం మరొకసారి చెప్పమంటున్నారండి, ఇప్పటికి 4-5 సార్లు చెప్పాను, లాస్ట్కి వచ్చేసింది కూడా, సరే మరీ చెప్తున్నానండి మళ్లీను. భారతదేశంలో పొడవైన సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఓకే, ప్రశ్న వినుంటారు, సమాధానం పంపించేసేయండి. ఇంకా అలాగే ఇంకా పంపించిన వారు సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి రాంగ్ సమాధానం అండి. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నావలి ఖమ్మం నుంచి, మీరు కూడా క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పమంటున్నారు, ఇప్పుడు చెప్పానండి, వినే ఉంటారు, టైప్ చేసి పంపించేసేయండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ సమాధానం అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని కరెక్ట్ సమాధానం అండి. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నున్న నుండి శోభారాణి, రంగారావు, ఇంకా సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రిత్విక కరెక్ట్ సమాధానం అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా ధవళ లక్ష్మీ, నరసింహారావు, సంధ్య, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, రాము కరెక్ట్ సమాధానం పంపారు. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష, సుప్రియ కరెక్ట్ సమాధానం పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ సమాధానం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఎం రావు గారు ఇందాక ఒంగోలు నుంచి పంపించారు రాంగ్ సమాధానం, ఇప్పుడు కూడా రాంగ్ సమాధానం ఏనండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి

0: కరెక్ట్ సమాధానం పంపించారు. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి కరెక్ట్ సమాధానం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన కరెక్ట్ సమాధానం అండి. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నావలి ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ముసాపేట గ్రామం నుంచి మెహబూబ్ జగర్ జిల్లా నుంచి వీరంతా కూడా ఇందాక పంపించారు కదండి, మీరంతా మళ్లీ పంపించారా? ఓకే. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, వీరి కుటుంబ సభ్యులంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారు. భానుమొక్కల నుండి రేడియం మౌలాలి కరెక్ట్ సమాధానం పంపారండి. ఇంకా ఊట్కూరు నారాయణ, నారాయణపేట జిల్లా ఊట్కూరు నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే దినేష్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ సమాధానం అండి పంపించింది. ఓకే అండి, పంపించిన వాళ్ళందరివి కూడా నేను చదివానండి. దీనికి ఆన్సర్ చెప్పేసి మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే అది గుజరాత్ అండి. గుజరాత్ దీని పొడవు ఎంతంటే 1054 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. ఓకే, ఆన్సర్ తెలిసింది కదా. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందర ఒక చిన్న వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఓకేనండి, యువలయ కార్యక్రమంలో మనం రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్న ఏంటంటే, ముందుగా సూర్యుడు ఉదయించే దేశం ఏది? ముందుగా సూర్యుడు ఉదయించే దేశం పేరు మీరు టైప్ చేసి పంపించేసేయండి. ప్రశ్న మరొక్కసారి, ముందుగా సూర్యుడు ఉదయించే దేశం ఏది? మీరు పంపించాల్సిన నంబర్ 0866-248-8812. మీరు పంపించేలోపు మనం ఒక పాట వినేద్దాం.

ఓకే అండి, పాట విన్నారు కదా. మనం యువలే కార్యక్రమంలో రెండో ప్రశ్న అడిగాను కదండి, అదేంటంటే ముందుగా సూర్యుడు ఉదయించే దేశం ఏది, ఇది కదండి మన ప్రశ్న. ఆన్సర్స్ పంపించేశారు. అది ముందుగా ఎవరు పంపించారంటే రామ్ భూపాల్ భారతి మార్కాపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, వాసు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు రాంగ్ సమాధానం అండి పంపించింది. రాధా ఖమ్మం నుంచి రాంగ్ సమాధానం పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సావిజ్, ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యూబ్, అల్లా బక్షు వీరంతా కూడా గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి రాంగ్ సమాధానం అండి. వీరు పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి రాంగ్ సమాధానం. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాంగ్ సమాధానం అండి. ముసాపేట గ్రామం నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి వీరంతా కూడా రాంగ్ సమాధానం పంపించారు. రాధా ప్రకాష్ గారు ఖమ్మం నుంచి రాంగ్ సమాధానం అండి. బి శివకుమార్ గారు వీసీ కాలనీ నంజాల నుంచి రాంగ్ సమాధానం. ఇంకా దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నావలి ఖమ్మం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్ కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి రాంగ్ సమాధానం. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు రాంగ్ సమాధానం. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా వాణి, డి వాణి, వెంకటేశ్వరరావు మారుతు టౌన్షిప్ నంజాల జిల్లా నుంచి రాంగ్ సమాధానం అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రాంగ్ సమాధానం పంపారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు వీరంతా కూడా రాంగ్ సమాధానం అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి వీరు రాంగ్ సమాధానం పంపారు. మాణిక్యాలు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ప్రకాష్ గారు గుంటూరు నుంచి రాంగ్ సమాధానం. నేను దేశం అడిగానండి, ముందుగా సూర్యుడు ఉదయించే దేశం ఏది

అడిగాను. మీరు అడిగిన ప్రశ్నకి నార్వే అంటున్నారు. లోమెట్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. రాంగ్ సమాధానం అండి. పెడ్న జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. రాంగ్ సమాధానం. భోగనదుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. భూమిదండ లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. రాంగ్ సమాధానం అండి. సుబ్రహ్మణ్య గారి పెత్తనపల్లి నుంచి రాంగ్ సమాధానం. అలా కోనసీమ జిల్లా మోరుపొలం పంతాడి శ్రీనివాసరావు గంగాబావని రాంగ్ సమాధానం పంపారు. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం గారు. రాంగ్ సమాధానం అండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి కిషోర్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే కేశవరావు అత్తిల్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి రాంగ్ సమాధానం. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుల నుంచి కట్ల సతీష్ గారు వీరంతా రాంగ్ సమాధానం అండి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇవాతుల్లా ఇష్రతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. మీరు తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం పంపించారు. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. నెల నుండి శోభారాణి రంగారావు వారి కుటుంబ సభ్యులు వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. రెండు సమాధానాలు పంపించారు, రెండిట్లో ఒకటి కరెక్ట్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల కరెక్ట్ సమాధానం పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి జానకిరాజు కరెక్ట్ సమాధానం పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారండి కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు.

అలాగే ఇంకా ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం అండి. కొంచెం రామ్మూర్తి గారు గుంచవన్పేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. నల్లమ్మ పాపిన్యపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా భాస్కర్ సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఓకే, చాలామంది పంపించారు, మనకి టైం అయిపోయింది, దీనికి ఆన్సర్ నేను చెప్పేస్తున్నానండి. ముందుగా సూర్యుడు ఉదయించే దేశం ఏంటి అంటే అది జపాన్ అండి. జపాన్లో సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు. ఓకే, ఆన్సర్ తెలిసింది కదా. ఓకే, తప్పు పంపించినా కూడా మీరు ఒకసారి సరి చూసుకోండి. ఓకే, పంపించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ పాఠం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి

0: మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ఏసా వర్దో 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి కె సరస్వతి, విద్యార్థిని టి మోక్ష చంద్రిక. వినండి 7వ తరగతికి హిందీ పాఠం ఏసా వర్దో.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: నమస్తే బైఠో చంద్రిక. ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్య పుస్తక్ మే సే ఐసా వర్దో నామక్ పాట్ పడేంగి. ఐసా వర్దో యహ ఏక కవితా పాఠ హై. ఇస్ కవితా కా కవి త్రిలోక్ సింహ టాకురేలా జీ హై. అచ్చా చంద్రిక, తుమ్ బతావో ఐసా వర్దో కైసా పాఠ హై?
3: జీ అధ్యాపికా జీ, ఐసా వర్దో కవితా పాఠ హై.
4: అచ్చా, ఇస్ కవితా కా కవి కే బారే మే సునేంగే.
3: జీ హా అధ్యాపికా జీ,
4: త్రిలోక్ జీ కా జన్మ అక్టోబర్ 1966 ఈమే హువా. ఇన్కా జన్మస్థాన్ నగలా మిశ్రియా హాథరస్ ఉత్తరప్రదేశ్ మే హువా. ఇన్కి రచనాయే నయా సవేరా, కావ్య గంధ ఆది. తుమ్ భీ ఎక్ బార్ పడో చంద్రిక.
3: జీ అధ్యాపికా జీ, త్రిలోక్ జీ కా జన్మ అక్టోబర్ 1966 హై. ఇన్కా జన్మస్థాన్ నగలా మిశ్రియా హాథరస్ ఉత్తరప్రదేశ్ మే హువా. ఇన్కా రచనాయే నయా సవేరా, కావ్య గంధ ఆది.
4: శాబాష్. ఇన్కి రచనాఓ కే నామ్ బతావో ఔర్ ఏక్ బార్.
3: నయా సవేరా, కావ్య గంధ ఆది.
4: శాబాష్. అచ్చా తో ఆప్ పహలీ కవితా కో పడేంగే. సునో చంద్రిక, ధ్యాన్ సే సునో. భగవాన్ ఐసా వర్దో జగ్ కే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలోం జైసే ముస్కాయే, సబ్ పర్ ప్రేమ్ సుగంధ లుటాయే. హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా భావ్ హృదయమే భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్దో. ఔర్ ఎక్ బార్ పడాతీ హో సునో. భగవాన్ ఐసా వర్దో జగ్ కే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలోం జైసే ముస్కాయే, సబ్ పర్ ప్రేమ్ సుగంధ లుటాయే. హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా భావ్ హృదయమే భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్దో. ఎక్ బార్ పడో చంద్రిక.
3: భగవాన్ ఐసా వర్దో జగ్ సే సారే సద్గుణ్ భర్ దో. హమ్ ఫూలం సే జైసే ముస్తాయే, జబ్ పర్ ప్రేమ్ సే సుగంధ లుఠాయే.
4: సుగంధ లుఠాయే,
3: సుగంధ లుఠాయే. హమ్
4: పరహిత్,
3: హమ్ పరహిత్ కర్ ఖుషీ మనాయే, ఐసా భావ్ హృదయ మే భర్ దో. భగవాన్ హమ్కో ఏసా వర్దో.
4: అచ్చా, ఓ దేవా, మేము జీవితంలో ప్రేమ దయ ఆప్యాయతలను చూపగలుగుతున్నాం. మాకు సకల సద్గుణాలను ప్రసాదించు. మేము ఆ పువ్వుల్లా చిరునవ్వు చిందిస్తూ అందరినీ ప్రేమించేలా అనుగ్రహించు. మా హృదయాలను ఈ భావాలన్నింటితో నింపు. పిల్లలు దేవుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. హే భగవాన్, హమే సారే సద్గుణ్ ప్రదాన్ కరే, క్యూంకి జీవన్ మే ప్రేమ్ దయా ఔర్ స్నేహభావ్ దిఖా సకే, ఫూలోం కీ తరహ ముస్కురా సకే, సబ్సే ప్యార్ కర్ సకే, ఇన్ సబ్ భావనాఓ కో హమారే దిల్ మే భర్ దో. ఇస్ ప్రకార్ బచ్చే భగవాన్ సే ప్రార్థనా కర్తే హే. అచ్చా, సమజ్ మే ఆ గయీ చంద్రిక?
3: జీ హా అధ్యాపికా జీ.
4: ఓ దేవా, మేము జీవితంలో ప్రేమ దయ ఆప్యాయతలను చూపగలిగి మాకు సకల సద్గుణాలను ప్రసాదించు. మేము పువ్వుల్లా చిరునవ్వు చిందిస్తూ అందరినీ ప్రేమించేలా అనుగ్రహించు. మా హృదయాలను ఈ భావాలన్నింటితో నింపు. పిల్లలు దేవుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. చంద్రిక, సమజ్మే ఆగయానా?
3: జీ హా అధ్యాపికా జీ.
4: అచ్చా, అబ్ హమ్ దూసరీ కవితకు పడేంగే. ధ్యాన్ సే సునో చంద్రిక.
3: హా అధ్యాపికా జీ.
4: సత్య మార్గ పర్ బడితే జాయే, సబ్కో హీ సన్మార్గ్ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫల్ పాయే, ఐసే జ్ఞాన్ బుద్ధి భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్ దో. ఔర్ ఎక్ బార్ పడాతీ హూ సునో. సత్య మార్గ పర్ బడితే జాయే, సబ్కో హీ సన్మార్గ్ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫల్ పాయే, ఐసే జ్ఞాన్ బుద్ధి భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్ దో. తుమ్ ఏక్ బార్ ఏ దూసరే పద్య కో ఏక్ బార్ పడోమా?
3: హా అధ్యాపికా జీ. సత్య మార్గ్ పర్ బడ్నే జాయే, సబ్కో హీ సన్మార్గ్,
4: సన్మార్గ్ దిఖాయే,
3: సన్మార్గ్ దిఖాయే, సబ్ మిల్కర్ జీవన్ ఫుల్,
4: జీవన్ ఫల్ పాయే,
3: జీవన్ ఫల్ పాయే, ఐసా జ్ఞాన్ బుద్ధి భర్ దో. భగవాన్ హమ్కో ఐసా వర్ దో.
4: అచ్చా, ఇస్ కవితా కా భావ్ యహ హై కి సత్య మార్గ్ పర్ చల్నే కి భావనా బఢానా.

0: सबको अच्छाई का रास्ता अपनाना चाहिए। इस तरह बच्चे ज्ञान और बुद्धि का वर प्रदान करने को कहते हैं। ध्यान से सुनो చంద్రికా, ఈ కవిత యొక్క ఉద్దేశం ధర్మ భావనను పెంపొందించి సత్య మార్గమును అనగా మంచి మార్గాన్ని అనుసరించేలా ప్రోత్సహించడం. ఈ విధంగా పిల్లలు జ్ఞానం మరియు వివేకం అనే ఆశీర్వాదాలను కోరుకుంటారు. తుమ్ ఏక్ బార్ దూసరే పద్య కో ఏక్ బార్ పడోమా?
1: హా అధ్యాపికాజీ, సత్య మార్గ పర్ బడ్నే జాయే సబ్కో హి సమ్మార్గ
0: తన్మార్గ దిఖాయే
1: సమ్మార్గ దిఖాయే సబ్ మిల్కర్ జీవన్ ఫూల్
0: జీవన్ ఫల్ పాయే
1: జీవన్ ఫల్ పాయే ఐసా జ్ఞాన్ బుద్ధి భర్దో భగవాన్ హమ్కో ఐసా వర్దో.
0: అచ్చా, బచ్చే ఈశ్వర్ సే కైసా వరదాన్ మాంగ్ రహే హై బతావో చంద్రికా.
1: ఈశ్వర్ సే హమేషా సచ్ బోల్నా బడోమ్ కా ఆధార్ కర్నా బచ్చే మాంగ్తే హై.
0: కవిత మే బచ్చే కిన్ గుణోం కో అపనానే కి ప్రార్థనా కర్ రహే హై?
1: బచ్చే ఈశ్వర్ సే ప్రార్థనా కర్ రహే హై కి హమ్ మే దయాలు పరోపకారి సాహసి బన్నే రఖ్నా
0: బనాయే రఖ్నా
1: బనాయే రఖ్నా.
0: అచ్చా, బచ్చే కిస్ జైసే ముస్కానా చాహతే హై?
1: బచ్చే ఫూలం జైసే ముస్కానా చాహియే.
0: అచ్చా, అబ్ మై కుచ్ నయే శబ్ద బతాతి హూ, మేరే సాథ్ బోలో.
1: హా అధ్యాపికాజీ.
0: వర్ ఆశీర్వాద్.
1: వర్ ఆశీర్వాద్.
0: సద్గుణ్
1: సద్గుణ్.
0: అచ్చా గుణ్
1: అచ్చా గుణ్.
0: ముస్కురానా
1: ముస్కురానా.
0: హస్నా
1: హస్నా.
0: ప్రేమ్
1: ప్రేమ్.
0: ప్యార్
1: ప్యార్.
0: హృదయ
1: హృదయ.
0: దిల్
1: దిల్.
0: సన్మార్గ్
1: సన్మార్గ్.
0: సత్యమార్గ్
1: సత్యమార్గ్.
0: శాబాష్. అచ్చా, అబ్ మై యహా కుచ్ విలోమ్ శబ్ద పడూంగి, మేరే సాథ్ కహనా.
1: జీ అధ్యాపికాజీ.
0: సద్గుణ్
1: సద్గుణ్.
0: దుర్గుణ్
1: దుర్గుణ్.
0: ఖుషి
1: ఖుషి.
0: గమ్
1: గమ్.
0: వర్
1: వర్.
0: శాప్
1: శాప్.
0: సత్య
1: సత్య.
0: అసత్య
1: అసత్య.
0: జ్ఞాన్
1: జ్ఞాన్.
0: అజ్ఞాన్
1: అజ్ఞాన్.
0: అచ్చా, ఏక్ బార్ మై ప్రశ్న పూచ్తి హూ విలోమ్ శబ్ద కే బారే మే బతావో చంద్రికా.
1: జీ అధ్యాపికా జీ.
0: సద్గుణ్
1: దుర్గుణ్.
0: ఖుషి
1: గమ్
0: గమ్. వర్
1: శాప్.
0: సత్య
1: అసత్య.
0: జ్ఞాన్
1: అజ్ఞాన్.
0: అచ్చా, ఆప్ మై సంజ్ఞా కే బారే మే బతాతి హూ, సునో. కిసీ వ్యక్తి వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై. ఔర్ ఏక్ బార్ పడాతి హూ, సునో. కిసీ వ్యక్తి వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై. చంద్రికా, ఏక్ బార్ తుమ్ పడో.
1: కిసీ వ్యక్తి వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై.
0: ఠీక్ హై, ఔర్ ఏక్ బార్ పడో.
1: కిసీ వ్యక్తి వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై.
0: అచ్చా, అబ్ మై ఉదాహరణ భీ బతాతి హూ. రామ్, పుస్తక్, విజయవాడ ఆది ఏ సంజ్ఞా శబ్ద కహతే హై. రామ్ వ్యక్తి కే, పుస్తక్ వస్తు కే బారే మే, విజయవాడ స్థాన్ కే బారే మే. చంద్రికా, సమజ్ మే ఆతే హై?
1: హా అధ్యాపికా జీ.
0: చంద్రికా, తుమ్ సంజ్ఞా కే పరిభాష తుమ్హారి ఉత్తర పుస్తికా మే లిఖతి హో నా?
1: హా అధ్యాపికా జీ.
0: సంజ్ఞా కే పరిభాష ఔర్ ఏక్ బార్ బతావో.
1: కిసీ వ్యక్తి వస్తు యా స్థాన్ కే బారే మే బతానే వాలే శబ్దం కో సంజ్ఞా కహతే హై.
0: ఠీక్ హై. అచ్చా చంద్రికా, మై కుచ్ ప్రశ్న పూచ్తి హూ, జవాబ్ భీ మై భీ బతాతి హూ, తుమ్ భీ బతావో ఏక్ బార్.
1: హా అధ్యాపికా జీ.
0: పేడోమ్ సే హమే క్యా మిల్తే హై? పేడోమ్ సే
1: పేడోమ్ సే
0: హమే
1: హమే
0: ఫూల్ ఫల్ మిల్తే హై.
1: ఫూల్ ఫల్ మిల్తీ హై.
0: పేడోమ్ సే హమే క్యా మిల్తీ హై? పేడోమ్ సే
1: పేడోమ్ సే
0: హమే
1: హమే
0: ఛాయా మిల్తీ హై.
1: ఛాయా మిల్తీ హై.
0: పేడ్ హమే క్యా దేతే హై? పేడ్ హమే
1: పేడ్ హమే
0: శుద్ధ హవా
1: శుద్ధ హవా
0: దేతే హై.
1: దేతే హై.
0: కౌన్ ధర్తీ కి శోభా బడాతే హై?
1: పేడ్ హమే
0: ధర్తీ కి
1: ధర్తీ కి
0: శోభా బడాతే హై.
1: శోభా బడాతీ హై.
0: హమే కిస్కో రక్షా కర్నీ చాహియే? హమే
1: హమే
0: పేడోం కి
1: పేడోం కి
0: రక్షా కర్నీ
1: రక్షా కర్నీ
0: చాహియే
1: చాహియే.
0: చంద్రికా, యహాన్ దేఖో పాఠ్య పుస్తక్ మే సంజ్ఞా కే బారే మే రేఖాంకిత కర్కే లిఖీ హుయీ హై. భగవాన్ హమ్కో ఐసా వర్దో, ఇస్ వాక్య మే సంజ్ఞా క్యా హై?
1: భగవాన్.
0: ఔర్ ఏక్ దూసరా హై?
1: వర్ణ.
0: వర్ వర్ హై. ఫూల్ ఖిల్తే హై, ఇన్మే సంజ్ఞా క్యా హై?
1: ఫూల్.
0: ఐసా జ్ఞాన్ బుద్ధి సే భరో, ఇన్మే సంజ్ఞా క్యా హై?

0: बुद्धि
1: बुद्धि, परहित में ही हमारी खुशी है,
0: खुशी।
1: अच्छा ठीक है, आज यह ऐसा वर्दो कविता पाठ यहीं पर समाप्त करते हैं।
0: धन्यवाद अध्यापिका जी।
1: शुभाशिष चंद्रिका।
2: మీరు ఇంతవరకు ఐసా వర్దో 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి కె సరస్వతి, విద్యార్థిని టి మోక్ష చంద్రిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో రక్తబలి నాటకం నుంచి పేతృ పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ బిల్లా జాన్బాబు, హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య.
1: స్వామి, ఈ సాయంత్రమున మిమ్మల్ని పట్టివిచ్చినవాడు మాలోనే కలడని చెప్పితేరే అతడెవడయుండును? స్వామి, ఇది నిజమేనా? ఇదే కడసారి

మా తోట నీ ఉండుట ఎద నెచ్చిన ఇది పలూ దేవదేవుడు నేడు దీనులు రక్షింప మదిలి.

కంట ఒక వేట తగనున్నగాని నిమ్ము ఎదుగనంటే

0: ప్రభు.
1: అయ్యో ప్రభువా,
2: దేవా, నేను దుర్మార్గుడను, నేను దుర్మార్గుడు తండ్రి, నేను దుర్మార్గుడను. నీతో నేనాడిన ప్రగల్భాలను ఒక్క దినము కూడా కాపాడుకోలేకపోతుంది తండ్రి, ఒక్క దినము కూడా కాపాడుకోలేకపోతుంది. నేను దుర్మార్గుడను, నేను దుర్మార్గుడు తండ్రి. దేవా.

κουλάτε, τα κουλάτε έγινα. Κάτι είναι τόσο. Τι,

అయ్యో సర్వేశ్వర, ఆపద్బాంధవ, ఈ అభాగ్యను క్షమింపము, ఈ అభాగ్యను క్షమింపు ప్రభువు, క్షమింపము. జీవితాంతము మీకు కృతజ్ఞతయే మెలుగుదు తండ్రి, కృతజ్ఞతయే మెలుగుదు.

0: మీరింతవరకు రంగస్థలి శీర్షికన రక్తబలి నాటకం నుండి పేతురుపాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బిర్లా జాన్బాబు, హార్మోనియం శ్రీ ఎన్ సిద్ధయ్య. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా గజని ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన గీతం, గీతరచన వేటూరి.

0: की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो,
1: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे। घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
0: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: తరువాత కులశేఖర్ సాహిత్యంలో ఎస్పి చరణ్ ఉషా అలపించిన గీతం అవునన్నా కాదన్నా ఈ చిత్రం నుండి

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తరువాత చంద్రముఖి. ఈ చిత్రం నుండి యదుబాలకృష్ణ, సుజాత ఆలపించిన గీతం. వెన్నెల కంటి రచనకు విద్యాసాగర్ సంగీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: కార్యక్రమంలో తరువాత పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుండి ఎంఎం కీరవాణి సునీత పాడిన చంద్రబోస్ గీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చలో ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట భద్ర. ఈ చిత్రం నుండి సుమంగళి ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల.

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున ఉక్రెయిన్ ప్రజలు తమ స్వేచ్ఛ, సార్వభౌమత్వం, జాతీయ గౌరవానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఉక్రెయిన్ చాలా కాలం పాటు సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. అయితే ఉక్రెయిన్

ప్రజల్లో తమ ప్రత్యేక జాతీయ గుర్తింపు, స్వేచ్ఛ, స్వయం పాలన కోసం ఆకాంక్ష కొనసాగుతూనే ఉంది. 1991 ఆగస్టు 24 ఉక్రెయిన్ పార్లమెంట్ అయిన వేర్కోవ్ నాడ్ రాడా దేశ స్వాతంత్రాన్ని ప్రకటించింది. దీంతో ఆధునిక స్వాతంత్ర ఉక్రెయిన్ కు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆ తర్వాత 1991 డిసెంబర్ 1 జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఉక్రెయిన్ ప్రజలు భారీ మెజారిటీతో స్వాతంత్రానికి మద్దతు ఇచ్చారు. ఇది ప్రజల ఆకాంక్షకు బలమైన ప్రజాస్వామ్య ఆమోదంగా నిలిచింది. ఉక్రెయిన్ జెండాలో పైభాగంలో నీలం, కింద భాగంలో పసుపు రంగులు ఉంటాయి. ఈ రంగులు ఉక్రెయిన్ జాతీయ గుర్తింపు మరియు స్వాతంత్రానికి ముఖ్యమైన ప్రతీకలుగా మారాయి. 1991 స్వాతంత్రం పునరుద్ధరించుకున్న తర్వాత ఈ జెండా ప్రజా జీవితంలో తిరిగి ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. ఉక్రెయిన్ కు 24 స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జాతీయ ఐక్యత, దేశ గౌరవం వంటి విలువలను గుర్తు చేసే రోజు. చరిత్రలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఉక్రెయిన్ ప్రజల ఆకాంక్ష ఈ రోజుకు ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది. ఒక దేశానికి స్వాతంత్రం అంటే కేవలం సరిహద్దులు లేదా ప్రభుత్వం మాత్రమే కాదు, భాష, సంస్కృతి, గుర్తింపు, ప్రజాస్వామ్య విలువలను గౌరవించుకునే హక్కు కూడా. కార్యక్రమంలో ఇప్పుడు నిన్ను కోరి చిత్రం నుంచి అరుణ్ గోపన్ పాడిన పాట వింటారు.

0: back up.
1: ఇప్పుడు నేషనల్ వాఫిల్ డే గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున అమెరికాలో నేషనల్ వాఫిల్ డేను జరుపుకుంటారు. వాఫిల్ అంటే పిండిని ప్రత్యేకమైన గ్రిడ్ ఆకారపు ప్లేట్ల మధ్య కాల్చి తయారు చేసే రుచికరమైన ఆహారం. తేనె, పండ్లు, వెన్న వంటి వాటితో తినడం సాధారణం. ప్రాచీన గ్రీకుల కాలంలోనే రెండు వేడి లోహపు పలకల మధ్య పిండితో తయారు చేసే పలుచని వంటకాలు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తరువాత యూరోప్ లో వాఫిల్ తయారీ పద్ధతులు అభివృద్ధి చెందాయి. అయితే ఆగస్టు 24 ప్రత్యేకమైన రోజుగా మారడానికి ప్రధాన కారణం 1869వ సంవత్సరంలో జరిగిన ఒక ఆవిష్కరణ. ఆ రోజు అమెరికాలోని ట్రాయ్ న్యూయార్క్ కు చెందిన కార్నీలియస్ స్వార్ట్వౌట్ తన మెరుగుపరిచిన వాఫిల్ ఐరన్ కు అమెరికా పేరెంట్ పొందారు. ఈ పరికరంలో వాఫిల్ ను సులభంగా తెప్పడానికి, తెరవడానికి, మూసివేయడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన హ్యాండిల్ ఉండేది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్వార్ట్వౌట్ వాఫిల్ ను కనిపెట్టలేదు. అప్పటికే వాఫిల్ ఐరన్లు శతాబ్దాలుగా ఉన్నాయి. ఆయన చేసినది వాఫిల్ ఐరన్ రూపకల్పనను మెరుగుపరచడం. వాఫిల్స్ లో ప్రత్యేకమైన గ్రిడ్ ఆకారం ఉండడం వల్ల వాటిలో సిరప్, పండ్లు లేదా ఇతర టాపింగ్స్ నిలిచిపోతాయి. అమెరికాలో సాధారణ వాఫిల్స్ తో పాటు బెల్జియం వాఫిల్స్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. 1964వ సంవత్సరం న్యూయార్క్ వరల్డ్స్ ఫెయిర్ సమయంలో బెల్జియం వాఫిల్ అమెరికాలో మరింత ప్రజాదరణ పొందింది. ఒక సాధారణ వంటకం వెనుక కూడా ఎంతో ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంటుంది. నేషనల్ వాఫిల్ డే మనకు రుచిని మాత్రమే కాదు, చిన్న చిన్న ఆవిష్కరణలు మన రోజువారీ జీవితాన్ని ఎలా మార్చగలవో కూడా గుర్తు చేస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు గీతా గోవిందం చిత్రం నుంచి సిద్ధు శ్రీరామ్ పాడిన పాట వింటారు.

0: ఈరోజు మనం క్రీడా ప్రపంచంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని గుర్తు చేసుకునే రోజు గురించి తెలుసుకుందాం. అదే కోబీ బ్రయంట్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున కోబీ బ్రయంట్ ను గౌరవిస్తూ ఈ రోజును గుర్తు చేసుకుంటారు. ఈ తేదీకి ఆయన జీవితంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కోబీ బ్రయంట్ ప్రపంచ ప్రఖ్యాత బాస్కెట్బాల్ క్రీడాకారుడు. ఆయన తన మొత్తం 20 ఏళ్ల నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కెరీర్ ను లాస్ఏంజల్స్ లేకర్స్ జట్టుతోనే కొనసాగించారు. 5 నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్లు గెలిచిన ఆయన బాస్కెట్బాల్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయనకు బ్లాక్ మాంబా అనే ప్రసిద్ధ మారుపేరు కూడా ఉంది. క్రీడల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, నిరంతర శ్రమకు ఆయన పేరు ఒక ప్రతీకగా మారింది. ఈ రోజును ఎందుకు జరుపుకుంటారంటే, కోబీ బ్రయంట్ తన నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ కెరీర్ లో 8 మరియు 24 అనే 2 జెర్సీ నంబర్లను ధరించారు. అందుకే 8వ నెల 24వ తారీఖున అనగా ఆగస్టు 24ను ఆయనను గౌరవించే రోజుగా ఎంచుకున్నారు. 2016వ సంవత్సరంలో లాస్ఏంజల్స్ సిటీ కౌన్సిల్ ఆగస్టు 24ను అధికారికంగా కోబీ బ్రయంట్ డేగా ప్రకటించింది. ఆయన 20 ఏళ్ల క్రీడా ప్రయాణాన్ని లాస్ఏంజల్స్ నగరంపై చూపించిన ప్రభావానికి గౌరవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2020వ సంవత్సరంలో ఆరెంజ్ కంట్రీ కూడా ఆగస్టు 24ను కోబీ బ్రయంట్ డేగా ప్రకటించింది. 2021వ సంవత్సరంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆగస్టు 24ను కోబీ బ్రయంట్ డేగా గుర్తించేందుకు ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టబడింది. కోబీ బ్రయంట్ తన కెరీర్ లో 5 నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లు, 18 నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆల్ స్టార్ ఎంపికలు సాధించారు. లేకర్స్ ఆయన ధరించిన 8 మరియు 24 2 జెర్సీ నంబర్లను కూడా రిటైర్ చేసింది. ఇది ఆయన క్రీడా వారసత్వానికి లభించిన అరుదైన గౌరవం. కోబీ బ్రయంట్ కథలో యువతకు ముఖ్యమైన పాఠం, కలలు కనడం మాత్రమే కాదు, వాటి కోసం క్రమశిక్షణతో పనిచేయడం. మనకు ఏ రంగంలో ఆసక్తి ఉన్నా క్రీడలు, చదువు, కళలు లేదా ఏదైనా వృత్తి, నిరంతర సాధన, ఓర్పు, పట్టుదల మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. కార్యక్రమంలో ఇప్పుడు చందమామ చిత్రం నుంచి ఆశా భోస్లే పాడిన పాట వింటారు.
1: ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తదిదక ధీం ధనక ధీం.

ఆకాశం, నక్షత్రాలు, గ్రహాల గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది కదా. మరి ఒకప్పుడు మన సౌర కుటుంబంలోని 9వ గ్రహంగా పిలిచిన ప్లూటో ఇప్పుడు ఎందుకు డ్వార్ప్ ప్లానెట్ గా పిలుస్తున్నారో తెలుసా? దీనికి సంబంధించిన ప్రత్యేకమైన రోజే ప్లూటో డిమోటెడ్ డే. ప్రతి సంవత్సరం 24 ఆగస్టున ఈ రోజును జరుపుకుంటారు. ప్లూటోను 1930వ సంవత్సరంలో ఖగోళ శాస్త్రవేత్త క్లైడ్ టాంబాగ్ కనుగొన్నారు. దాదాపు 76 సంవత్సరాల పాటు ప్లూటోను సౌర కుటుంబంలోని 9వ గ్రహంగా పరిగణించారు. చాలా మంది చిన్నప్పటి నుంచి సూర్యుడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతాయి అని చదువుకున్నారు. కానీ 2006వ సంవత్సరంలో ఖగోళ శాస్త్రంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. 2006 ఆగస్టు 24వ తారీఖున చెక్ రిపబ్లిక్ లోని ప్రాంగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ సమావేశంలో గ్రహానికి కొత్త నిర్వచనాన్ని ఆమోదించారు. ఆ నిర్వచనం ప్రకారం సూర్యుని చుట్టూ తిరగడం దాదాపు గుండ్రని ఆకారం కలిగి ఉండడంతో పాటు తన కక్ష్య పరిసర ప్రాంతాన్ని ఇతర పెద్ద వస్తువుల నుంచి క్లియర్ చేసి ఉండాలి. ప్లూటో ఈ చివరి ప్రయాణాన్ని పూర్తి చేయకపోవడంతో దాన్ని వర్గీకరణను గ్రహం నుంచి డ్వార్ప్ ప్లానెట్ గా మార్చారు. దీంతో సౌర కుటుంబంలోని అధికారిక గ్రహాల సంఖ్య 9 నుంచి 8కి తగ్గింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ప్లూటో అంతరిక్షం నుంచి బయటకు పంపబడింది.

లేదు, అది ఇప్పటికీ సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది. మారింది కేవలం దాని శాస్త్రీయ వర్గీకరణ మాత్రమే. ప్లూటో చాలా దూరంలో ఉండడం వల్ల దాన్ని అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తికరమైన విషయం. 2015 నాసా యొక్క న్యూ హారిజోన్స్ అంతరిక్ష నౌక ప్లూటోను దగ్గరగా పరిశీలించి దాని ఉపరితలం గురించి ఎన్నో కొత్త సమాచారాన్ని అందించింది. కార్యక్రమంలో ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ చిత్రం నుంచి ఏఆర్ అమీన్ పాడిన పాట వింటారు.

తీపి రుచికరమైన పీచ్ పండుతో తయారయ్యే ఒక ప్రత్యేకమైన డెజర్ట్ గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున అమెరికాలో నేషనల్ పీచ్ డేను జరుపుకుంటారు. పీచ్ పండు సీజన్లో పండ్ల రుచిని ఆస్వాదిస్తూ పీచ్తో తయారయ్యే ఈ ప్రసిద్ధ పైని గుర్తు చేసుకునే రోజు ఇది. పీచ్ పై అనేది పేస్ట్రీతో తయారు చేసిన పైలో పీచ్ పండ్లను ప్రధాన పదార్థంగా ఉపయోగించే తీపి వంటకం. తాజా పీచ్ ముక్కలను చక్కెర ఇతర రుచికరమైన పదార్థాలతో కలిపి పై క్రస్ట్లో ఉంచి బ్రేక్ చేస్తారు. వెచ్చని పీచ్ పై కొద్దిగా వెనిలా ఐస్ క్రీం

0: విసుకుని తినడం కూడా అమెరికాలో ప్రసిద్ధమైన విధానం. ఆగస్టు 24ను ఈ రోజుగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం పీచ్ పంట సీజన్తో ఉన్న సంబంధంగా భావిస్తారు. అమెరికాలో సాధారణంగా పీచ్ పంట వేసవి నెలల్లో, ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి పంట సీజన్ ముగింపు సమయంలో పీచ్ పైతో వేడుక చేసుకోవడం చక్కని సందర్భంగా మారింది. పీచ్ పండుకు చాలా పురాతన చరిత్ర ఉంది. పీచ్ ను మొదట చైనాలో సాగు చేసినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తాయి.
1: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ప్రకటించిన అంశం మరికొన్ని క్షణాల్లో

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గార్మే పాప్కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని, ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. భవిష్యత్లో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65% పెరిగిందన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్తే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ది సాధించాలని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ ఫోన్ పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్ అర్జెంటీనాకి వెళ్లాయి. ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. 11 ఏళ్లు మొక్కజొన్న

0: ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్ అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: మహిళల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో మంత్రి ఈ రోజు మాట్లాడుతూ రాష్టంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పోలీసుల సరెండర్ లీవులపై చర్చిస్తున్నామని మంత్రి అనిత వివరిస్తూ,
2: స్టేట్ లో ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు మాక్సిమం తగ్గడం జరిగింది. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ గానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ గానీ విజిబుల్ పోలీసింగ్ గానీ స్ట్రాంగ్ చేయడం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలిగజేయడం, అదే విధంగా పోలీసులకు వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోనే కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనే కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
1: గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా బొరాకల వలసలో 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 228 మంది జనాభా కలిగిన బొరాకల వలస గ్రామానికి రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుందన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం, కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 37.65 కోట్ల రూపాయలతో ఈ రహదారి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి వెల్లడిస్తూ,
3: సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో 13 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయటం జరిగింది. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం, మేము అభివృద్దికి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. రానున్న 3 సంవత్సరాల్లో రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన సందేహం.
1: ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని అన్నారు. వచ్చిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్లకు పంపించారని, వినతులు ఇచ్చిన ప్రజలకు అధికారులు ఫోన్ చేసి వారిని పిలిపించి సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఈరోజు ప్రకటించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారిని శిరీష, సిరి

తుఫాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల మహోత్సవం అక్టోబర్ 26న, సిరిమాను మహోత్సవం 27న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐజీఓటీ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ కోర్సును జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, కర్మయోగి కోర్సు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందుతుందని తెలిపారు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంచారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రూయంతాం ప్రవాచిక నిధి ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః రూస్ దేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ సమవేతః. శీర్ష సమ్మేళనానాం ద్వైపక్షీయ సంబంధానాం చ అభవద్ గహనం మంథనం. బీజింగ్ నగరం సంప్రాప్తః అజిత్ డోభాలః. సీమా ప్రకరణే 25తమస్య ఉచ్చస్తరీయ విశేష ప్రతినిధి ఉపవేశనస్య నేతృత్వం కరిష్యతి. వైశ్విక వాణిజ్యే భారతస్య సుదృఢ పదక్షేపః. అర్థవ్యవస్థాయాః ప్రతినిధిత్వం కుర్వద్భిః రాష్ట్రైః సహ ముక్త వ్యాపార సంధేః వార్తా ప్రచలతి ఇతి పీయూష గోయలస్య ఉద్ఘోషణ. ఝారఖండ లోక సేవా పరీక్ష వివాదః. పరీక్షా అనియమితతానాం నిష్పక్ష సిబిఐ అన్వేషణాయ ఉచ్చతమ న్యాయాలయస్య పీఠేన కేంద్ర సర్వకారతః ఝారఖండ శాసనాచ్చ ఆహూతం ప్రత్యుత్తరం. అపి చ కొలంబో క్రికెట్ నికష స్పర్ధాయాః ద్వితీయ దివసే శ్రీలంకా దళం విరుద్ధ్య భారతేన స్వకీయే ప్రథమ పర్యాయే నవ క్రీడకానాం హానౌ 3.5 ధావనాంకాః సమాసాదితాః. అథ వార్తాః విశదీకృత్య. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః అద్య క్రెమ్లిన్ భవనె రూసస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యమునా సహ సౌహార్ద మేళనం అకరోత్. అస్మిన్ ప్రతినిధిమండలే రూస్ దేశే భారతీయ రాజదూతః వినయ కుమారః అథ సంయుక్త సచివః మయంక సింహః అపి ఉపస్థితౌ ఆస్తాం. ఉపవేశనె తావత్ ద్విపక్షీయ వ్యాపారః ఆర్థిక సహయోగః సహైవ ఆగామి ఉచ్చస్తరీయ శిఖర సమ్మేళనాని ఇతి విషయేషు ముఖ్యతయా చర్చా సమజాయత. అత్రావసరే సంభాషమానః డాక్టర్ జయశంకరః భారత రూస్ దేశయోః సుదృఢాం వర్ధమానాం చ సహభాగితాం ప్రతిపాదితవాన్. సహ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః శుభకామనాః రాష్ట్రపతి పుతిన్ ఇత్యస్మై సమర్పయత్. తస్య వ్యక్తిగత సందేశం చ తస్మై నివేదితవాన్. విదేశమంత్రిణా ప్రతిపాదితం.

0: द्विलक्षाधिकेभ्यः सूक्ष्म खाद्य उद्यमिभ्यः अभ्युदयः साध्यते। तेन प्रकटीकृतं यत् अस्याः योजनायाः फलं आसाद्य 10 लक्ष जनाः साक्षात् वृत्तिम् अवाप्नुवन्। एषा योजना उद्यमिता क्षेत्रे महिलानां सहभागितामपि संवर्धयति।
1: PMFME की है हमारी स्कीम, जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटे प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं।
0: लखनऊ नगरे समनुष्ठिते 18वें ब्रिक्स अकादमिक अधिवेशने विदेश कार्य सचिव सुधाकर दलेला अब्रवीत यत् भारतस्य ब्रिक्स अध्यक्षता मानवता प्रथमम् इति मौलिक सूत्रे प्रतिष्ठिता वर्तते। तेन प्रकटीकृतं यत् अयं संघः नवोन्मेषं सहयोगञ्च प्रवर्धयितुं यतते। अस्याः प्रक्रियायाः भागत्वेन राष्ट्रस्य 30 नगरेषु 400 अधिकानि सम्मेलनानि निर्व्यूढानि सन्ति। भारतीय ऋतु विज्ञानाधिकारिभिः श्वः यावत् छत्तीसगढ़ बिहार ओडिशा प्रान्तेषु अति पर्जन्यस्य पूर्वानुमानं प्रकटय्य नारंग वर्णीया संचेतना प्रख्यापिता। अपि च देहल्यां झारखण्डे कर्णाटक केरलयोः तटीय प्रदेशेषु च मध्यमा तीव्रा वा वृष्टिः संभाविता। देहली विमान पत्तने तु मंद दृश्यात्मकत्वात् 14 वायुयानानां गतिः अन्यत्र मोचिता। यात्रिभ्यश्च सूचना संपर्काय उपदेशो प्रदत्तः। संयुक्त राष्ट्र संघस्य मरुस्थलीकरण प्रतिरोध परिषदि भारतस्य प्रतिनिधित्वं कुर्वन् केन्द्रीय पर्यावरण मंत्री भूपेन्द्र यादव प्रावोचत् यत् भूमेः और्वर्य रक्षणं न तु केवलं व्ययमात्रम् अपितु भावी संततेः जीवन धारणाय अत्यावश्यकं वर्तते। इति वार्ताः।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
3: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో శ్రీ నిత్య సంతోషిని గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇందులో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెలకువలు ఈ అంశం గురించి గుంటూరు జిల్లా లామ్ ఆర్ఏఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా క్రీడావలోకనంలో వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష, ఇంకా మంచి రెజ్యూమే ప్రిపేర్ చేయడం ఎలా, మంచి రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి తెలుసుకుంటారు. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజర్లో ఫిలిం గీతాలు. రాత్రి 9:00-9:30 ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలు మరియు స్పాట్ లైట్ కార్యక్రమాలు వింటారు. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇందులో నాదస్వర కచేరి ప్రసారమవుతుంది. రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వినవచ్చు. 6:05-7:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, దండకం ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళిలో పుస్తక

జ్ఞానం వ్యాఖ్యానం శ్రీమతి ఏ సరోజ. 6:35 చేను ముచ్చట్లలో వేరుశనగ సాగు వివరాలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు వివరాలు. అనంతరం పిల్లల్లో కంటి సంరక్షణ జాగ్రత్తలు డాక్టర్ పిఏఎస్ చలపతి రెడ్డి గారితో పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి ప్రసారమవుతుంది. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం ఉంటుంది. సమర్పణ శ్రీమతి కె శ్రీలత గారు. ఇక రేపు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్, గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో భాగంగా శ్రీ నిత్యా సంతోషిణి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. ముందుగా
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: ఈనాటి అన్నమాచార్య కీర్తనలు కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ గాయని శ్రీ నిత్య సంతోషిణి గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు వింటారు.

0: ఉంటేనే ఈ ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

0: ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

మీరింతవరకు ప్రముఖ గాయని శ్రీ నిత్య సంతోషిని గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం సాయంత్రం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
0: Bharat kanisam 8-9 deshalato vanijya charchalu jarpatondani, ivi dadapu 15 trillion dollarla GDP ni kaligi unnayani కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా

0: ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్బంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్బంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధాన అంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల ఔట్ సోర్స్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్షా రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ

0: తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 గురు, అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాలిటెక్నిక్ల నుండి 4 గురు ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 ట్రిలియన్ జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
2: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య.
3: వ్యవసాయ సుస్థిరత భూమిపై మానవ నాగరికత ఉనికిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనిషి, అలాగే మనతో పాటు జీవిస్తున్న జీవులన్నిటి కూడా ఆహారం ప్రధానం. భారతదేశంలో వ్యవసాయం మానవుల ప్రధాన జీవన విధానం. కాని వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పుల వల్ల చీడపీడల సమస్యలు, వాటి వృద్ధి ఎక్కువై రైతన్నలు పంటలు సకాలంలో కాపాడుకోవాలంటే సస్యరక్షణ త్వరితగతిని చేయవలసి ఉంటుంది. ఒకేసారి వచ్చే చీడపీడల ఉధృతిని తట్టుకుని ఆహార ఉత్పత్తులను కాపాడుకుని ఈ దేశ జనాభాకు ఆహార పౌష్టిక భద్రతను కల్పించాలంటే తగినంత కార్మికులు దొరక్క రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ సమస్య ఇంకా రాబోయే రోజుల్లో కూలీల కొరతే కాకుండా వ్యవసాయదారుల కొరతతో మరింత జటిలమవబోతోంది. నేటి వరకు మనం కూలీల కొరతనే చూశాం. రేపటి నుండి రైతన్నలు, వ్యవసాయదారులు కరువైపోతారు. అన్నం దొరకడమే కష్టం అవ్వచ్చు. భారతదేశంలో గణనీయమైన జనాభా ప్రత్యక్ష వ్యవసాయ కార్యకలాపాల నుండి ఉపసంహరించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరియు అందువల్ల 2050 నాటికి భారతదేశం రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ నిపుణుల కొరతను అధికంగా ఎదుర్కోబోతోంది. మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ కార్మికుల శాతం 2018లో 50% ఉంటే అది 2050 నాటికి 20% పడిపోయేటువంటి పరిస్థితులు గోచరించబోతున్నాయి. ఈ పరిస్థితుల నుండి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని గట్టెక్కించాలంటే నూతన సాంకేతిక యంత్రాలను వ్యవసాయానికి అందించవలసి ఉంది. ఈ యంత్రాలతో రైతులను మరియు మన వ్యవసాయ రంగాన్ని కాపాడి నవతరాన్ని, యువతరాన్ని, అలాగే నాయకులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను వారి వారి ప్రధాన వృత్తులతో పాటుగా వ్యవసాయ వృత్తిని కూడా చేపట్టే విధంగా ప్రోత్సహించి వ్యవసాయంలోకి తక్కువ సమయంలో, ఎక్కువ వైశాల్యంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో వ్యవసాయ పనులు చేసే చురుకైన వ్యవసాయ సాంకేతిక పరికరాలను తీసుకురావడానికి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తూ ఉంది. వ్యవసాయ డ్రోన్ల మీద పరిశోధనల వల్ల రైతులకు సరైన అవగాహన కల్పిస్తున్నందువల్ల ఈ వ్యవసాయ డ్రోన్లు మన భారతదేశ పొలాల్లోకి చాలా వేగంగా ప్రవేశించాయి. గ్రామీణ మరియు పట్టణ యువతకు ఈ వ్యవసాయ డ్రోన్ల ఉపాధి మంచి ఉపాధి వనరుగా మారి ఈ వ్యవసాయ డ్రోన్లు రై రైమని మన గ్రామాల్లోకి సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగాలు నిత్యం కృషి చెలపడం హర్షణీయం. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ అంటే ఏమిటి? ఇది గాలిలో ఎగురుతూ పంటల మీద సస్యరక్షణ మందులు, కలుపు మందులు పిచికారీ చేసుకుంటూ, అలాగే పోషకాలైన

అటువంటి యూరియా, డిఏపీ తదితర గ్రాన్యూల్స్ను చల్లుకుంటూ కావాలంటే విత్తనాలను కూడా చల్లేటువంటి యంత్రం. ఇదొక అద్భుతమైన యంత్రం. ఎందుకంటే ఈ యంత్రం 20 మంది మనుషులతో సమానం, 10 తైవాన్ స్ప్రేలతో సమానం. అసలు ఈ డ్రోన్లు స్వరూపం మరియు కొలతలు ఏంటి, అసలు ఇవి ఎలా ఉండాలి అనేటువంటి అంశాల మీద మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అలాగే ప్రపంచంలో రకరకాల డ్రోన్లు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసలు మన రైతన్నకు ఎలాంటి డ్రోన్ను మనం చేరవేస్తే తనకు ఉపయోగపడుతుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయంలో చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా కూడా పిచికారి చేసి తనకి తక్కువ సమయంలో సస్యరక్షణ చేపట్టే దానికి దోహదపడుతుంది అనేటువంటి అంశాల మీద పరిశోధన జరిపి వారి ముందుకి కొన్ని నిజానిజాలను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా విధి విధానాలు రూపొందించి వారికి అందించడం జరిగింది. తద్వారా మన దేశపు రైతాంగానికి ఎంతో సహాయం ఇచ్చాలనేటువంటి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నిజం చేసింది. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క మొత్తం బరువు అంటే పిచికారి ద్రావణం కానీ లేదా యూరియా డిఏపి కానీ లేదా విత్తనాలు కానీ కలిపి నింపినప్పుడు దాని యొక్క బరువు 25 కేజీకి మించరాదు. ఎందుకంటే 25 కేజీలకు మించితే దాని ద్వారా వచ్చేటువంటి గాలి వల్ల పంట నేల కొరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 25 కేజీలని ప్రామాణికంగా నిర్దేశించడం జరిగింది. ఈ వ్యవసాయ డ్రోన్లో 10 నుంచి 12 లీటర్ల పిచికారి ద్రావణం కంటే ఎక్కువ మోసేటువంటి ట్యాంకును ఉంచరాదు. 10 నుంచి 12 లీటర్ల ద్రావణం మోసే ఎటువంటి ట్యాంకు ఉన్నటువంటి డ్రోన్ యొక్క మొత్తం బరువు 25 కేజీలకి మించదు. తద్వారా పంట మీద దాని యొక్క ప్రభావం, దాని యొక్క బరువు తగ్గి గాలి వల్ల డ్రోను ఎగురుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి గాలి బలాల వల్ల పంట నేల కొరకుండా పంటను చక్కగా కాపాడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లకు ముఖ్యంగా మనం చూడవలసిన ఇంకొక అంశం ఏంటంటే 4 భుజాలు ఉన్నది వాడాలనా లేదా 6 భుజాలు ఉన్నటువంటి డ్రోన్లు వాడాలనా. సో వీటి మీద కూడా మనం పరిశోధన జరపడం వల్ల తెలిసింది ఏమిటంటే 6 భుజాలున్న డ్రోన్లు చాలా మంచివి. అవి గాలిలో చాలా సుస్థిరంగా పయనిస్తూ ఉంటాయి కాబట్టి కింద పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అనుకోని విధంగా ప్రొపెల్లర్స్ కానీ ఇంకేమైనా భాగాలు కానీ ఇరిగినప్పుడు కింద పడటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈలోపు డ్రోన్ను మన కంట్రోల్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలు ఇంకా కూడా ప్రామాణిక నిర్దేశకాల్లో మనం మాట్లాడుకుందాం. అయితే అసలు అంశాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ డ్రోన్ల వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది కూడా మనం చర్చించుకోవడం అవసరం ఉంది. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడుకుంటే 1 ఎకరాన్ని మనం దాదాపు 10 నిమిషాల్లో కేవలం 10 లీటర్ల నీటితో 25% తక్కువ రసాయనిక మందుతో చీడపిడల నుండి పంటలను కాపాడుకోవడానికి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం ద్వారా 90 నుంచి 95% మేరకు నీరు, శక్తి, సమయం ఆదా చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం వల్ల అంతకుముందు మనం వాడుతున్నటువంటి తైవాన్ స్ప్రేయర్లు, ఇతరితర స్ప్రేయర్ల వల్ల గాలిలోకి వెళ్లేటువంటి రసాయనిక మందు శాతం ఎక్కువగా ఉంటుంది. అదే డ్రోన్ల వల్ల చాలా తక్కువగా ఉంది. తద్వారా ఎక్కువ మందు నిలువుగా ఉన్నటువంటి మొక్క భాగాలకు, పైభాగం, మధ్యభాగం, కింద భాగంకి సమానంగా చేరవేయబడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లు గనక మనం వాడుకోగలిగితే మన రైతును, రైతు కార్మికులను రసాయనిక మందుల యొక్క విష ప్రభావాల నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక్క వ్యవసాయ డ్రోను 10 తైవాన్ స్ప్రేయర్లతో సమానం. ఒక్క వ్యవసాయ డ్రోను 20 మంది మనుషులు చేసే సమానమైన పనిని చేస్తోంది. ఈ వ్యవసాయ డ్రోను రోజుకి 30 నుండి 40 ఎకరాలు సులువుగా పిచికారీ చేస్తుంది. ప్రత్యేకంగా వర్షం పడిన పరిస్థితుల్లో పొలాలన్నీ బురదగా ఉన్నప్పుడు ఈ డ్రోను చక్కగా సస్యరక్షణ మందులు పిచికారీ చేసి పంటను కాపాడుతుంది. ఇలాంటివి ఎన్నో ఎన్నో లాభాలు ఉండటం ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గమనించడం జరిగింది. అందుకే ఈ సాంకేతికతను అందరికంటే ముందుగా తీసుకొచ్చి రైతన్నలకి ఎంతో హెల్ప్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ డ్రోన్ను ఎలా వాడాలి, ఏ ఏ పంటల మీద ఏ ఏ సమయాల్లో ఎంతెంత ఎత్తులో ఎంతెంత వేగంతో ఎంతెంత వెడల్పులో పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి అనే అంశాల మీద ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపినటువంటి పరిశోధనలో తేలిన అంశాలు ఈ డ్రోన్లు వ్యవసాయంలో మనం పాటించవలసినటువంటి ప్రామాణిక నిర్దేశకాలు మీ ముందు చర్చించబోతున్నాను. దాదాపు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలన్నింటిలో 10 రకాల ప్రధాన పంటలు తీసుకుంటే వరి కానీ, చెరుకు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము కానీ, అలాగే శనగ కానీ, వేరుశనగ కానీ, అలాగే చెరుకు కానీ, పత్తి కానీ, మిరప కానీ,
కందిగాను.

ఇలాంటి పంటలన్నింటిలో కూడా విత్తనం మొలకెత్తే దశ నుండి పూత దశ ముందు దశ వరకు కూడా డ్రోన్ని పంట మీద నుండి దాదాపు మనం 2 అడుగుల ఎత్తులో మాత్రమే పయనింపజేసేటప్పుడు 5.5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పయనింపజేస్తే డ్రోను పిచికారి దాదాపు 2.8 మీటర్ల వెడల్పులో విస్తరించి ఒక పయనంలో అది 2.8 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి పొలం యొక్క భాగాన్ని పిచికారి చేసుకుంటూ వెళ్తుంది. అలాగే పూత దశ నుండి చివరి దశ వరకు కూడాను ఈ డ్రోన్లను ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైన పంటల్లో మనం పంట మీద నుంచి 3 అడుగుల ఎత్తులు పయనింపజేసి దాని వేగాన్ని కొంచెం తగ్గించి అంటే 4.5 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పిచికారి చేసినప్పుడు కింద దాదాపు 3.2 మీటర్ల వెడల్పులో పిచికారి జరుపుకుంటూ వెళ్తుంది. తద్వారా మనం దాదాపు కేవలం 6 నిమిషాల్లో ఈ పొలం మొత్తం కూడా పిచికారి ద్రావణాన్ని పిచికారి చేసుకుని డ్రోను మన దగ్గరికి చేరుతుంది. అసలు ఎలాంటి సమయాల్లో మనం ఈ డ్రోన్లతోటి పిచికారి జరపాలి అనేటువంటి అంశం మీద కనుక మనం చూస్తే ఉదయం కాలంలో కానీ సాయంత్రకాలంలో కానీ పిచికారి చేయటకు మరింత అనుకూలం. కానీ రైతన్నలకు అన్ని సమయాల్లో కొట్టడానికి పరిస్థితులు అనుకూలించవు కాబట్టి రైతన్నలు తదనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో ఈనిక దశలో ఉన్నప్పుడు మొదటి 2 రోజులు వదిలివేసి తర్వాత పిచికారి కనుక చేపడితే మంచిగా ఉంటుంది. అలాగే డ్రోను ప్రయాణించవలసిన దిశ ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఏ దిశలో అయితే గాలి వీస్తుందో ఆ దిశలో జరిపితే మనకి ఆ పిచికారి ద్రావణం చక్కగా మొక్కల మీదకు చేరుతుంది. లేదా ఒకవేళ గాలి యొక్క వేగం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నప్పుడు పొలము యొక్క పొడవాటి గట్టుకి సమాంతర మార్గంలో కనుక డ్రోన్ ప్రయాణింపజేస్తే మనకు బ్యాటరీ ఖర్చు తగ్గుతుంది. డ్రోను ప్రయాణించవలసిన అత్యధిక దూరం, సో మనం ఎంత దూరం అంటే ఈ డ్రోన్ ఆపరేట్ చేసేటువంటి పైలట్ దగ్గర నుంచి డ్రోన్ని మనం ఎంత దూరం వరకు ప్రయాణింపజేస్తే సురక్షితంగా వెళ్ళి వస్తుంది. జనరల్గా మన డ్రోను కంటి దృష్టి రేఖలో కనిపించేంత దూరం వరకు చేయవచ్చు. కానీ వ్యవసాయ పరిస్థితుల్లో మనం చెట్లు అలాగే రకరకాల అడ్డంకులు ఉంటాయి కాబట్టి అదేవిధంగా త్వరితగతిన దాన్ని ఎకరాన్ని కంప్లీట్ చేయాలి అంటే పైలట్ నుంచి ఉన్న ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు మాత్రమే దీన్ని ప్రయాణింపజేస్తే ఎఫిషియెంట్గా ఆప్టిమైజ్డ్గా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్రోన్తో పిచికారీస్ చేసేటప్పుడు వచ్చే ఉరవడి ఏమైనా ఉంటుందా, డ్రిఫ్ట్ ఇందాక అనుకున్నాము, మన తైవాన్ స్ప్రేలతో చేసినప్పుడు తెల్లని పొగలాంటి ఈ పిచికారి రసాయనిక మందు పక్క పొలాల్లోకి వెళ్లి పడటం, గాలిలో తేలుతూ వెళ్లి పడటం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు డ్రోన్తో పిచికారి చేసినప్పుడు మనం చూడం. అంటే ఉరవడి తక్కువ ఉంది అని అర్థం. దాదాపు 1 మీటర్ వరకు ఇరువైపులా ఉరవడి ఉంటుంది. అదే మనం తైవాన్ స్ప్రేయర్లతో చేస్తున్నప్పుడు కనీసం 5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు కూడా ఉరవడి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉరవడిని చాలా వరకు తగ్గించవచ్చు వ్యవసాయ డ్రోన్లు ఉపయోగించుకుంటే. డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు ఉండవలసిన ఉత్తమమైన గాలి వేగం ఏంటి, ఉష్ణోగ్రతలు ఏంటి అనేటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఈ డ్రోన్తో పిచికారి చేసేటప్పుడు గాలి వేగం గంటకి 3 నుంచి 10 కిలోమీటర్లు ఉంటే మంచిది. అంతకు మించి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటే దీన్ని ఆప్టిమంగా మనం తీసుకోవచ్చు. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, వాతావరణ ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆకుల మీద కనుక తేమ శాతం ఎక్కువగా ఉండే సందర్భంలో పిచికారి చేయకుండా ఉండటం మంచిది. అలాగే మంచు ఉన్నప్పుడు డ్రోన్ తోటి పిచికారి చేయటం అంత ప్రామాణికం కాదు. అలాగే 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పిచికారి చేయటం ఆపివేయడం మంచిది. ఒకవేళ చేసిన ఎడ్ల పిచికారి చేయ మందు ఎక్కువ శాతం ఆవిరైపోయి మరియు కొన్ని పరిస్థితుల్లో డ్రోన్ ప్రొపెల్లర్స్ మరియు జాయింట్లు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. 1 ఎకరాను పిచికారి చేయడానికి డ్రోన్కి గరిష్టంగా ఎంత సమయం పడుతుంది అని అనుకుంటే 6 నిమిషాలు పిచికారి చేయడానికి పడితే దాదాపు మిగతా 3 నుంచి 4 నిమిషాలు మందు కలుపుకుంటుకు, మందు నింపుటకు, నాజిల్ సరి చేసుకోవడానికి, బ్యాటరీ మార్చుకోవడానికి కలిపి 10 నిమిషాలకు 1 ఎకరానికి మనం ఫినిష్ చేసుకోవచ్చు. 1 ఎకరానికి 8 లీటర్ల నీళ్లు అవసరం. మామూలుగా అయితే రైతన్నులు 100 నుంచి 120 లీటర్లు, కొంతమంది 200 లీటర్లు కూడా వాడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ డ్రోన్తో అయితే ఎకరాకు 10 లీటర్లు లేదా హెక్టార్కు 25 లీటర్లు సరిపోతుంది. డ్రోన్ తోటి ఈ కలుపు మందులు, కీటక తెగుళ్ళు నాశకాలు మరియు నీళ్ళలో కరిగే పోషకాలు పిచికారి చేయడానికి ఎంత

మందు మోతాదులను వాడుకోవాలి అనేటి వాటి మీద కూడా మనం సందేహాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా మనం వాడేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ ఆఫీసర్లు కానీ ఇచ్చినటువంటి మోతాదు ఏదైతే ఉందో ఆ మోతాదు మీద 25% మందు తగ్గించుకుని ఈ 10 లీటర్లో కలుపుకుని డ్రోన్లో పోసుకొని పిచికారి చేసినప్పుడు మనకి 100% కలిపినప్పుడు తైవాన్ స్ప్రేడ్తో పిచికారి చేసినప్పుడు వచ్చేటువంటి ఏదైతే బయో ఎఫికసీ ఉందో ఈ చీడపెడల నుండి పంటను కాపాడుకోగలిగేటువంటి శాతం ఉందో అదే శాతాన్ని మనం దీనిలో పొందే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా రైతులు 25% మందు ఖర్చును కూడా డైరెక్ట్గా తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల ఖర్చుకు 250 రూపాయల మందు ఖర్చును, కేవలం మందు ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే ఒక ఎకరానికి 10,000 రూపాయల ఖర్చు అయితే 2,500 రూపాయలు డైరెక్ట్గా రైతులకు మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క క్షేత్ర సామర్థ్యం ఎంత అని చూస్తే గంటకి 6 ఎకరాల దాకా ఇది స్ప్రే చేయగలదు. అలాగే ఒక రోజులో 30 నుంచి 40 ఎకరాలు చేసుకోగలం. ఈ వ్యవసాయ డ్రోన్లు, ఇంతకుముందు మీతో చర్చించినటువంటి వ్యవసాయ డ్రోన్ ఏదైతే 25 కేజీల బరువు 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్కి ఎన్ని నాజిళ్లు ఉంటే మంచిది? 4 నాజిళ్లు. ఆ నాజిళ్లను మోటార్ల కిందే డైరెక్ట్గా అమర్చినప్పుడు మనకు అధిక శక్తి మందు యొక్క డ్రాప్లెట్స్కి అంది అవి నిటారుగా ద్రావణ బిందువులు మొక్క కింది భాగం వరకు చొచ్చుకొని పోయి చక్కగా మొక్క మీద పడతాయి. తద్వారా సమాంతరమైనటువంటి పిచికారిని మనం చూడవచ్చు. ఒక్కొక్క నాజిల్ నుంచి నిమిషానికి దాదాపు 1/2 లీటర్ వరకు మందు ఉత్సర్గం చేయబడుతుంది. ఈ ప్రస్తుతానికి మనకున్నటువంటి టెక్నాలజీ పరిస్థితుల్లో బ్యాటరీ డ్రోన్లు వాడుకోవాలా, పెట్రోల్ ఇంజిన్ డ్రోన్లు వాడుకోవాలా అనే అంశం మీద కూడా మనం పరిశోధన జరిపి రైతులకు కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి ముందుకొచ్చాం. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డ్రోన్ల రకాలను కనుక మనం పరిశీలించినట్లయితే మన భారతదేశానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మేరకు బ్యాటరీలతో ఆపరేట్ చేయబడే డ్రోన్లు మంచివి, ఈజీ మెయింటైన్ చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి, తక్కువ ఖర్చు, ఎకరానికి మందు చల్లడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది, 300 నుంచి 400 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతుంది. అదే పెట్రోల్ డ్రోన్ల వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి, వాటి మీద ఇంకా పరిశోధన జరుగుతుంది. ఉత్తరోత్తర రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పెంపొందించి బహుశా ఈ పెట్రోల్తో కూడా డ్రోన్ల్ని మనం మన పొలాల్లో పిచికారి చేయడానికి వాడుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందవచ్చు. కానీ నేటికైతే మాత్రం బ్యాటరీలతో మాత్రమే ఆపరేట్ చేయబడినటువంటి డ్రోన్లను కొనుక్కోవడం కానీ వాడుకోవడం కానీ మంచిది. అది కూడా లిథియం పాలిమర్ బ్యాటరీలతోటి ఆపరేట్ చేయబడేటువంటి డ్రోన్స్ మంచివి. ఈ లిథియం పాలిమర్ బ్యాటరీలు ఎన్ని ఎకరాల వరకు మనం పిచికారి చేసుకోవడానికి వాడుకోవచ్చు? గరిష్టంగా 300 నుండి 400 వరకు. అంటే మీరు వీటిని రీఛార్జ్ చేసే పరిస్థితులను బట్టి కానీ రీఛార్జ్ చేసేటువంటి పద్ధతులను బట్టి కూడా ఎన్ని ఎకరాల వరకు ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ మనం వాడుకోవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రామాణిక పరిస్థితుల్లో మనం 300 నుంచి 400 ఎకరాల వరకు ఈజీగా మనం పిచికారి చేయవచ్చు ఒక సెట్ బ్యాటరీతోటి. అయితే ఈ డ్రోన్ తోటి మనం పిచికారి చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎంతెంత దూరంలో ఉంచుకోవాలి అనే అంశాల మీద కూడా మనం చర్చించుకోవాలి. ఈ డ్రోన్ని మనం కనుక పొలాల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు నిర్దిష్టంగా డ్రోన్ పైలట్ డ్రోన్ నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే రైతులు, ఇతరులు, ఇతర జంతువులు, జీవులు 20 మీటర్ల దూరంలో నుంచొని ఉండాలి. అయితే ఈ డ్రోన్తో మందు కొట్టిన తర్వాత ఈ నాజిల్స్ను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ప్రతిరోజు పిచికారి చేసిన తర్వాత అన్ని నాజిల్ను శుభ్రపరచుకోవాలి. అదే కాకుండా ఎప్పుడైతే మనం పొడి రూపంలో ఉన్నటువంటి మందులు వాడుకుంటామో వాటి పిచికారి తర్వాత కంపల్సరిగా నాజిల్స్ను ప్లాస్టిక్ టూత్ బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. ఈ ఇనప సూదులతో కానీ పిన్నిసులతో కానీ మనం శుభ్రపరచుకోకూడదు. తద్వారా నాజిల్ యొక్క వ్యాసార్థం పెరిగి ఎక్కువ మందు తక్కువ సమయంలో వెళ్ళిపోయి ఎకరానికి కాకుండా అరెకరంలోనే మందు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మురికి నీటిని ఉపయోగించినప్పుడు పంపు నాజిళ్లను చాలా జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. ప్రతి 500 ఎకరాలు పిచికారి తర్వాత నీటి పంపును శుభ్రపరచుకోవాలి. నాజిళ్లను మార్చాలంటే నీటి ఉత్సర్గ పరీక్షలు జరుపుకుని నిర్ధారించుకోవాలి నాజిళ్లు మార్పు అవసరమా లేదా అని చెప్పేసి. డ్రోన్తో ఏ విధమైనటువంటి ఈ రసాయనిక మందుల రకాలను మనం వాడుకోవచ్చు అంటే మీరు మార్కెట్లో చూసే ఉంటారు. ఇప్పటివరకు మీరు కొనుక్కుంటున్నటువంటి ఏదైతే మందులు ఉన్నాయో మార్కెట్లో, తైవాన్ స్ప్రేయర్ కోసం మీరు కొనుక్కుంటున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో
ఆ అన్ని రకాల మందుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశపు సిఐబి అండ్ ఆర్సీ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి 300 రకాల రసాయనికాలను మనం డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకోవచ్చు.

కొత్త మూలకాలు, కొత్త రకమైనటువంటి రసాయనిక మందుల్ని, అంటే ఈ మధ్య యుఎల్వి కెమికల్స్ అని అవని ఇవన్నీ కొత్త వాటిని తీసుకురావాలి డ్రోన్ల కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి యుఎల్వి ఫార్ములేషన్స్ అనేవి అవసరం లేదు, ప్రస్తుతానికి మన మార్కెట్లో దొరుకుతున్న రసాయనిక మందులు సరిపోతాయన్నది నిర్ధారించడం కూడా జరిగింది. డ్రోన్తో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందాక మనం చర్చించినట్లు ఎకరానికి 300 నుంచి 400 వరకు చేసుకోవచ్చు. జనరల్గా ఈ డ్రోన్లు పెట్టుకుని ఉపాధి పొందాలనుకునే యువతకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నెలలో 20 రోజులు కనుక ఆపరేట్ చేసుకుని రోజుకు 6 గంటలు కనుక ఆపరేట్ చేయగలిగితే, 1 సంవత్సరంలో 6 నెలలు కనుక మీరు స్ప్రేయింగ్ చేసుకోగలిగితే దాదాపు 720 గంటలు సంవత్సరానికి మీరు పిచికారీ చేయగలుగుతారు. తద్వారా మీరు 4,320 ఎకరాలు సంవత్సరానికి మీరు చేయగలుగుతారు. ఒక డ్రోన్కి అంత సామర్థ్యం ఉంది. ప్రతి 10 తైవాన్ స్ప్రేయర్లకు ఒక డ్రోన్ సరిపోతుంది. ప్రతి 300 నుంచి 400 ఎకరాలకు ఒక డ్రోన్ సరిపోతుంది. అలాగే డ్రోన్ని పొలం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని తనిఖీలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు చెప్పబోయేటువంటి తనిఖీలు మరియు జాగ్రత్తలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రైతన్నులు కానీ లేదా పైలట్లు కానీ పాటించవలసిన అవసరం ఉంది. పైలట్ భద్రతా దుస్తులు మరియు సంరక్షణ సిబ్బంది భద్రతా దుస్తులు ధరించారా లేదని చెక్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలి. మనం డ్రోన్ని ఎగురు వేస్తూ ఉన్నప్పుడు భారతదేశపు నిర్దిష్టమైనటువంటి గెజెట్ల ప్రకారం మనం నో ఫ్లై జోన్లో ఉన్నామా, రెడ్ జోన్లో ఉన్నామా, యెల్లో జోన్లో ఉన్నామా, గ్రీన్ జోన్లో ఉన్నామా అనేటువంటి అంశాన్ని పరీక్షించుకోవాలి. మనం ఎయిర్పోర్టుల దగ్గరున్నామా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల దగ్గరున్నామా అనేది కూడా పరీక్షించుకొని, ఒకవేళ ఏమైనటువంటి పర్మిషన్స్ అవసరమైతే పర్మిషన్స్ తీసుకొని పిచికారీ చేయాలి, లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మీరు పిచికారీ చేయడానికి డ్రోన్ తీసుకెళ్లినప్పుడు గాలి వేగం ఎంత ఉంది, దృశ్యమానత ఎంత ఉంది అనేది తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ గాలి వేగం కనుక 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే డ్రోన్ ఎగరవేయడం ఆపుకోవడం మంచిది. డ్రోన్ ఎగరవేయబో ముందు పగుళ్లు, వంగిన భాగాలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి. అలాగే రిమోట్ కంట్రోలర్, డ్రోన్, మొబైల్ మరియు పవర్ బ్యాంక్ యొక్క బ్యాటరీ వోల్టేజ్ని పూర్తిగా ఛార్జ్ చేయబడిందా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ భుజాలు మరి రెక్కలు తెరిచి వాటిని బిగించి సమలేఖనం మరియు నిఠారుగా ఉందా అని తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ రిమోట్ కంట్రోల్ను ఆన్ చేసుకోవాలి జాగ్రత్తగా. డ్రోన్కి పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీస్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. కంపాస్ క్యాలిబ్రేషన్ అనేటువంటి చర్యను మీరు అంతకు మునుపు పిచికారీ చేసిన ప్రాంతం నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటే తప్పనిసరిగా ప్రతిసారి మీరు కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సిఫార్సుల ప్రకారం పురుగు మందులను నీటిలో సమమిశ్రమం చేశామా లేదని కూడా చూసుకొని కలుపుకోవాలి. గరాటా మరియు జాలి ఉపయోగించి మిశ్రమ ద్రవాన్ని ట్యాంకులోకి నింపుకోవాలి. నాజిల్లోని గాలి బుడగలు, అడ్డంకులు ఉంటే రిలీజ్ వాల్వ్స్ను వదిలి పిచికారీ పంప్ మోటార్ను ఆన్ చేసి గాలి బుడగలు పోయి నాజిల్ నుండి ద్రవం పిచికారీ అయ్యేంత వరకు ఆగి తర్వాత మోటార్ పంప్ను ఆపివేసుకోవాలి. డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ప్రదేశాన్ని అడ్డంకులు లేకుండా తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారీ చేయ పొలం సరిహద్దుల నుండి రైతులు, వీక్షించువారు, ఇతర జీవులు కనీసం 20 మీటర్ల దూరం ఉన్నారని ఆదేశించి మరియు అలా ఉన్నారని నిర్ధారించుకుని డ్రోన్ ఎగరవేయవలను. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారీ చేయ పొలం సరిహద్దుల నుండి పైలట్ మరియు కో పైలట్ 10 మీటర్ల దూరంలో ఉండేలా నిర్ధారించుకుని డ్రోన్ని ఎగురవేయవలను. పిచికారీ చేయ పొలాన్ని మిషన్ ప్లానింగ్ యాప్లో మ్యాపింగ్ చేసుకుని రూట్ మ్యాపింగ్ చేసుకోవాలను. డ్రోన్ ఎగరవేయబోయే ముందు అన్ని ముఖ్యమైన డ్రోన్ కదకల గురించి పైలట్ అందరికి వినపడేలా హెచ్చరికలు ఇవ్వవలను. పిచికారీ చేసేటప్పుడు పిచికారీ మిశ్రమం యొక్క శాతం ఇంకా డ్రోన్ ఎగిరే ఎత్తును గమనిస్తూ ఉండాలి. పిచికారీ పూర్తయిన తర్వాత లేదా పిచికారీ మిశ్రమం అయిపోయినప్పుడు డ్రోన్ను భద్రంగా నిర్దేశించిన చోటులోకి దింపుకోవాలి. డ్రోన్ను నేల మీదకి దింపిన తర్వాత మోటార్లను ఆపేందుకు డిజామ్ చేసుకోవాలి. పిచికారీ మిశ్రమాన్ని మరలా ట్యాంకులో నింపి డ్రోన్లో పూర్తిగా రీఛార్జ్ చేసిన బ్యాటరీలను అమర్చుకోవాలి. ఒకవేళ మిషన్ పూర్తి అవ్వకపోతే హెచ్చరికలు ఇస్తూ మిషన్ను కొనసాగించుకోవాలి. పిచికారీ పూర్తయిన తర్వాత డ్రోన్ను, రిమోట్ను మరియు ఫోన్ను సాంకేతికంగా సంబంధాన్ని వేరు చేసుకోవాలి. డ్రోన్ను శుభ్రపరచుకుని భద్రపరుస్తూ స్థితిలోకి అమర్చి రవాణా వాహనంలోకి భద్రంగా ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి. డ్రోన్ నేలపైన పడిపోవట లేదా చెట్టుకు ఢీకొనుట లేదా నియంత్రించలేని విధంగా డ్రోన్ ఎగురుతూ ఉన్నప్పుడు పైలట్ మరియు కో పైలట్ నిర్దిష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా డ్రోన్ని ల్యాండ్ చేసుకోవాలి. సాధారణ అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ను అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ చేయవలసి వస్తే తదనుగుణంగా హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా ల్యాండింగ్ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే సమయంలో ఏ రకమైన

0: అనేటువంటి శబ్దాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. అత్యవసర పరిస్థితుల్లో, లేదా పడిపోతున్న పరిస్థితుల్లో, లేదా చెట్టుకు ఢీకొట్టుకున్న పరిస్థితుల్లో గాబరా పడకుండా సాంకేతికంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను గుర్తు తెచ్చుకుని పైలట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ఈ డ్రోన్ను ఒక సురక్షిత పరికరంగా వ్యవసాయ రంగంలోకి మనం తీసుకెళ్లి రైతన్నులకు మన వ్యవసాయ రంగానికి ఎంతో దోహదపడడం అవుతాం. అయితే అందరికీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి నా మనవి, మన వ్యవసాయ రంగానికి మీ వంతు సహకారాన్ని, సపోర్ట్ను ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరు అధిక శ్రమ చేయకుండా తక్కువ శ్రమతోటి ఆపరేట్ చేయగలిగిన ఆధునిక యంత్రాలను మీ దగ్గరికి తీసుకురావడానికి పరిశోధన సంస్థలు, ఆచరణీయంగా వ్యవసాయ విద్యం లాంటి పరిశోధన సంస్థలు ఎప్పుడు ముందంజలో ఉంటున్నాయి. ఆ విధంగానే ఈ వ్యవసాయ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీకు కూడా ఒక ఉపాధి వనరుగా కల్పించడానికి ఆచార్య ఇంజనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్ని పథకాలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా అసలు ఒక డ్రోన్ని కొనుక్కొని దాన్ని ఒక ఉపాధి వనరుగా పెట్టుకుని రైతన్నులకు మనం సహాయం చేయాలి అంటే అసలు ఏమేమి కొనుక్కోవాలి? ఇందాక చెప్పిన విధంగా ఉన్నటువంటి కొలతలు కలిగినటువంటి డ్రోన్, 25 కేజీల బరువు ఉండి 10 నుంచి 12 కేజీల లేదా లీటర్ల పిచికారి ద్రావణాన్ని లేదా యూరియాని, డిఏపిని, విత్తనాలని మోయగలిగినటువంటి డ్రోన్, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్ని మీరు కొనుక్కోవాలి. అలాగే దానితో పాటుగా 5 నుంచి 7 సెట్ల బ్యాటరీలు, అంటే కనీసం 10 నుంచి 14 సెట్ల బ్యాటరీలు మీతో ఉంచుకుంటే రోజులో 30 నుంచి 40 ఎకరాలని మీరు పిచికారి చేయడానికి అతి సులువుగా ఉంటుంది. వీటితో పాటుగా మీరు కంపల్సరిగా 2 బ్యాటరీ ఛార్జర్లను అమర్చుకోవాలి. వీటితో పాటుగా ఒక జనరేటర్, 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక జనరేటర్ని, పెట్రోల్ ఆపరేటెడ్ జనరేటర్ని మీ దగ్గర ఉంచుకుంటే బ్యాటరీలని కంటిన్యూస్గా ఛార్జింగ్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే వీటన్నిటిని కలిపి మోసుకెళ్ళడానికి ఒక ట్రాలీ ఆటో, ప్లస్ వీటితో పాటుగా ఒక టూల్ కిట్, అందులో లెవలరు, అట్లాగే ఎలంకీస్, అట్లాగే అడిషనల్గా మీకు ఉండాల్సినటువంటి ఏమిటంటే ప్రొపెల్లర్స్ ఒక 2 సెట్లు కానీ 3 సెట్లు కానీ ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే ఇది మీకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక డ్రోన్ యూనిట్గా నిర్వహించబడుతోంది. వ్యవసాయ రంగం ఒక అద్భుతమైన రంగం, ఎందుకంటే అన్ని రంగాలతో పోల్చుకున్నప్పుడు, అన్ని పరిశ్రమలతో పోల్చుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో 1 కేజీ ముడి పదార్థాన్ని ఇస్తే 1 కేజీ లేదా అంతకంటే తక్కువ ఫినిష్డ్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అదే వ్యవసాయ రంగంలో అయితే 1 కేజీ విత్తనాలు జల్లితే 100 కేజీల విత్తనాలు బయటకు వస్తాయి. 100 రెట్ల ఉత్పాదకత ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో తప్పనిసరిగా లాభాలను అర్జించాల్సిన అవసరం ఉంది. అలాగే రైతన్నల్ని లాభసాటిగా వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు పయనింప చేయడానికి మనందరం హెల్ప్ చేయాలి. కాబట్టి మనందరం అన్నం తినాలంటే మనందరం వ్యవసాయం కూడా చేపట్టాలి. రండి ఉద్యోగులారా, వ్యాపారస్తులారా, నాయకులారా, మీ మీ వృత్తులతో పాటుగా వారాంతపు వ్యవసాయం కానీ రోజు వ్యవసాయం కానీ చేపడదాం. ముందుకు రండి, వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిద్దాం.
1: మీరింతవరకు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు, ఈ అంశం గురించి గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్ కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్ గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
3: ధన్యవాదాలండి.
2: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ది కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
2: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి గాని ఇంకా ఇతర పథకాలు గాని ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
3: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదికంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా, మూడు దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధులను జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా

0: రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తా ఉంది.
1: ఇప్పటికెంత ఇచ్చారు సార్?
0: గత 2 సంవత్సరాలు

0: అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
1: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది. చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నా.
0: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం. ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
1: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
0: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి. ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
1: శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు ఇచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
0: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినినో సూపర్ ఎలినినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినినో.
1: అవును సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గర కానీ రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
0: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
1: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలో వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాల్లో భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది, ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
0: చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తా ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి

0: ఉన్నటువంటి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు, దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్రభుత్వమే బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటం. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని ఒక టన్నుకు వచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారని, వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకుని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం, వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కు వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా, అంటే ఒక కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
1: సార్ చివరిగా మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డుల పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
0: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి. అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తా ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్కి ఉన్నటువంటి సంబంధంతో ఏజెంట్ ముందుగానే అతను 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఈనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తా ఉంది. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి, అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకుని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది ఏ మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టమ్ లో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డులన్నింటికి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. ఆసియా ఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి, కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటా

0: కర్మాగారం నుండి. ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష, మంచి రెజ్యూమే ప్రిపరేషన్ గురించిన వివరాలు వింటారు. ముందుగా
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు. నియామక సంస్థ పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఉద్యోగం పేరు ఎల్బీఓ, అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్. మొత్తం ఖాళీల సంఖ్య దేశవ్యాప్తంగా 2482 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 80 ఖాళీలు, తెలంగాణ రాష్ట్రంలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇక విద్యార్హతలు, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల్లోపు వారై ఉండాలి. అనుభవం కనీసం 1 సంవత్సరం. ఆఫీసర్ అనుభవం లేదా ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో అనుభవం కలిగి ఉండాలి. ఇంకా సంబంధిత రాష్ట్ర స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. పరీక్ష ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారు. జీతం వివరాలు: ప్రారంభ వేతనం 48,480 రూపాయల నుండి 85,920 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా పంపుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల, అంటే సెప్టెంబర్ 7వ తేదీ. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 850 రూపాయలు, ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఈఎస్ఎం డిఈఎస్ఎం మరియు మహిళలకు 175 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా www.bankofbaroda.bank.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి www.bankofbaroda.bank.in.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. తొలి ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో క్రీడావలోకనం

వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష. ఇప్పుడు వింటారు మొదటి అంశం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గాయత్రి గోపీచంద్ మరియు ట్రిసా జోడీకి కాంస్య పథకం. ఇటీవలే అర్జున పురస్కారాలకు ఎంపికైన భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్ మరియు ట్రిసా జాలి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కాంస్య పథకం సాధించారు. ఇక రెండవ అంశం. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు 3 పథకాలు. స్లోవేకియాలోని బ్రెటస్లోవాలో జరిగిన అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన అమ్మాయిలు కాంస్య పథకాలు గెలుచుకున్నారు. మాన్సీ లాథర్ రజత పథకం, తన్వీ మగ్దుమ్ మరియు కోమల్ కాంస్య పథకాలను గెలుచుకున్నారు. ఇక మూడవ అంశం. మహిళల హాకీ ప్రపంచ కప్ నెదర్లాండ్స్ చేతిలో ఓటమి. శుక్రవారం మహిళల హాకీ ప్రపంచ కప్లో పూల్ డి తొలి మ్యాచ్లో భారత్కు చెందిన సలీమా బృందం 0-2 తేడాతో ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. నెదర్లాండ్స్ 10 పీసీలు దక్కించుకోగా భారత్ కేవలం 2 పీసీలు మాత్రమే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగే పోరులో ఆస్ట్రేలియాతో సలీమా బృందం తలపడుతుంది. ఇక నాలుగవ అంశం. బంగ్లాపై ఇన్నింగ్స్ తేడాతో విజయం, ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్. తొలి టెస్టులో విజయం సాధించిన బంగ్లాదేశ్ను రెండవ మ్యాచ్లో ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ను ఓడించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ కేవలం రెండవ రోజు సెకండ్ సెషన్ తొలి ఓవర్లోనే ముగియడం గమనార్హం. ఇక ఐదవ అంశం. ఆంధ్రప్రదేశ్కు ఆక్వాటిక్స్లో మరో 2 రజత పతకాలు. జాతీయ జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్లో ఆంధ్రాకు చెందిన స్విమ్మర్లు ఎం యజ్ఞసాయి, ఎం పావనిల జోరు కొనసాగుతోంది. ఒడిషాలోని భువనేశ్వర్లో జరుగుతున్న టోర్నీలో వీరిద్దరూ చెరో రజిత పథకం సాధించారు. అండర్-16 బాలుర 400 మీటర్ల ఫ్రీ స్టైల్ రేసును యజ్ఞసాయి 4:07.21 అండర్-18 బాలికల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పోటీని పావని 2:42.95 పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచారు. ఈ టోర్నీలో మొత్తంగా యజ్ఞసాయి 2 రజిత పథకాలు, 2 కాంస్య పథకాలు గెలవగా పావని 1 రజిత పథకం, 2 కాంస్య పథకాలు గెలిచింది. ఇక తర్వాత అంశం. హాకీ వరల్డ్ కప్ కీలక మ్యాచ్లో భారత్ ఓటమి. హాకీ ప్రపంచ కప్లో 2వ రౌండ్లోకి అడుగుపెట్టిన భారత పురుషుల జట్టు శనివారం పూల్ ఈలో భాగంగా నెదర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. మ్యాచ్లో భారత్ 1-3 స్కోరుతో పరాజయం చవిచూసింది. మ్యాచ్లో భారత్ జట్టే అధిక సమయం బంతిని తన అధీనంలో ఉంచుకున్నప్పటికీ గోల్స్ చేయడంలో విఫలమైంది. భారత్ తరపున కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 52వ పెనాల్టీ కార్నర్తో గోల్ చేసినా కూడా ఓటమి పాలయ్యారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగా హెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

చక్కని సినిమా పాట విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం, మంచి రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమే అనేది ఒక అభ్యర్థి యొక్క విద్యార్హతలు, నైపుణ్యాలు మరియు పని అనుభవాన్ని క్లుప్తంగా వివరించే ఒక పత్రం. ఒక సర్వే ప్రకారం రిక్రూటర్లు ఒక రెజ్యూమేను పరిశీలించడానికి కేవలం 7 నుంచి 8 సెకండ్ల సమయం మాత్రమే కేటాయిస్తారు. కనుక ఉద్యోగం సాధించడంలో కీలకమైన రెజ్యూమ్ను ప్రిపేర్ చేయడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రెజ్యూమేలో ఉండవలసిన ముఖ్యమైన అంశాలు చూద్దాం. మొదటిది వ్యక్తిగత సమాచారం, పర్సనల్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. మీ పూర్తి పేరు, ఫోన్ నెంబర్, ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి మరియు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింకులు స్పష్టంగా రాయాలి. రెండవది కెరీర్ లక్ష్యం, కెరీర్ ఆబ్జెక్టివ్ సమ్మరీ. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు అంటే ఫ్రెషర్స్ వారి లక్ష్యాన్ని, అలాగే అనుభవజ్ఞులైతే వారు గత అనుభవాన్ని అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ను 2 లేదా 3 లైన్లలో సంక్షిప్తంగా వివరించాలి. మూడవది విద్యార్హతలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మీరు చదివిన డిగ్రీ కోర్సు, ఉత్తీర్ణులైన సంవత్సరం, సాధించిన గ్రేడ్ లేదా శాతం మొదలైన వివరాలను, ఇంకా తాజాగా పాస్ అయిన అర్హతలతో రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో రాయాలి. నాలుగవది పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు గతంలో చేసిన ఉద్యోగం, కంపెనీ పేరు, హోదా మరియు మీ బాధ్యతలను క్లుప్తంగా పేర్కొనాలి. ఫ్రెషర్స్ అయితే కాలేజీలో వారు చేసిన ప్రాజెక్టుల వివరాలు కూడా చేర్చవచ్చు. ఇక ఐదవది స్కిల్స్, నైపుణ్యాలు. ఉద్యోగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, టెక్నికల్ స్కిల్స్, మరియు వ్యక్తిగత నైపుణ్యాలు అంటే సాఫ్ట్ స్కిల్స్ విడివిడిగా రాయాలి. ఇక ఆరవది ప్రాజెక్టులు మరియు విజయాలు. మీరు చేసిన ముఖ్యమైన అకాడమిక్ ప్రాజెక్టులు మరియు కెరీర్లో సాధించిన అవార్డులు ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుంది. ఇంకా సింపుల్ ఫార్మేట్లో కీవర్డ్స్ ఉపయోగించి తప్పులు లేకుండా 1 లేదా 2 పేజీలలో ఇవన్నీ రిక్రూటర్కు తెలియజేయాలి. మంచి రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మరొక సినిమా పాట.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు,

0: సమ్మేళనంతో
1: మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.
2: ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్టపతి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయ ఆత్మ నిర్బర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి పాప్కార్న్ ఎదుగుతుందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీరు అందుతుందని ఉపరాష్టపతి పేర్కొంటూ,
4: I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers like PM Kisan Samman Nidhi, PM Fasal Bima Yojana, Kishan Credit Card schemes and many others. National Food Security and Nutrition Mission also ensures seed desertification, integrated nutrient and pest management and farm mechanization assistance and field demonstrations for maize farmers.
3: భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా జయశంకర్ ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడం, కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల సన్నాహాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రెండు దేశాలు నిర్వహించిన అంతర ప్రభుత్వ కమిషన్ల సమావేశం ఫలితం సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భారత్ రష్యా భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని జయశంకర్ పేర్కొంటూ,
5: our economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
3: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎం కే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1,500 పైగా ప్రదేశాలలో యువత, క్రీడాకారులు, విద్యా సంస్థలను ఒకచోట చేర్చనున్నారని ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఒక ప్రకటనలో ఈరోజు

0: తెలిపారు. క్రీడాభిమానులైన యువతకు భారత దేశ విధాన రూపకర్తలకు మధ్య ప్రత్యక్ష సంభాషణను నెలకొల్పడానికి, అలాగే యువత తమ ఆలోచనలు, అనుభవాలు, సూచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఒక ప్రధాన ప్రయత్నమని అన్నారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం, 2036 ఒలింపిక్స్ కోసం ప్రతిభను పెంపొందించడం, పాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్ కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భూమి పునరుద్దరణకు మద్దతు ఇవ్వడానికి, కరువును తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి వైవిధ్యభరితమైన నిరంతర అంతర్జాతీయ ఆర్థిక సహాయం అవసరమని భారతదేశం స్పష్టం చేసింది. మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ నిరోధక సదస్సు యుఎన్సీసీడీ 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ సమావేశంలో ఆరోగ్యకరమైన భూమి, కరువును తట్టుకునే సామర్థ్యం కోసం వినూత్న ఆర్థిక యంత్రాంగాలు అనే అంశంపై జరిగిన మంత్రివర్గ చర్చలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భూ పునరుద్దరణ అనేది ఒక ఖర్చు కాదని, అది ఆహారం, నీరు, జీవ వైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థితిస్థాపకతలో పెట్టే పెట్టుబడి అని అన్నారు. ఎడారీకరణ, భూక్షయం, కరువులను పెద్ద ఎత్తున పరిష్కరించడానికి ప్రభుత్వ బడ్జెట్లకు అతీతంగా వైవిధ్యభరితమైన, ఊహించదగిన నిరంతర ఆర్థిక వనరులతో పాటు బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు కూడా అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా 2 లక్షలకు పైగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ది సంస్థలు లబ్ది పొందాయని కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పీఎంఎఫ్ఎంఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, మొత్తం లబ్దిదారుల్లో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లను తెరుస్తున్నాయని ఆయన చెప్పారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
1: पीएमएफएमई की हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है. और आज जो हम लोगों ने एमओयू साइन किए हैं अपीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट
0: భారతదేశం 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీ వాటా ఉన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 75% కలిగి ఉంటాయని, ప్రపంచ విలువ గొలుసులలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలపడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉందని, గత 4 ఏళ్లలో 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసి ప్రపంచానికి మార్గాలు తెరిచిందన్నారు. దేశంలో డేటా సెంటర్లు, తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు భారత్ జపాన్ల మధ్య సమతుల్య వాణిజ్యానికి దోహదపడాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: We are both roughly the same size in terms of GDP, and we combine our forces, Japanese

0: టెక్నాలజీ విత్ ఇండియన్ యూత్ఫుల్ టాలెంట్ జపనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ కేపబిలిటీస్ కంబైన్డ్ విత్ ద గ్రోయింగ్ మిడిల్ క్లాస్ కన్సంప్షన్ డిమాండ్ ఇన్ ఇండియా ద ఫ్యాక్ట్ దట్ ఇండియా టుడే ఇస్ అ $20 trillion జీడిపి ఆన్ పర్చేసింగ్ పవర్ పారిటీ ఇట్ రియలీ షోస్ దట్ విత్ దేర్ ఇస్ అ బిగ్ డెల్టా ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా అండ్ ఐ ఇన్వైట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ జపాన్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ
1: ఛత్తీస్గఢ్ బీహార్ ఒడిశా తూర్పు మధ్యప్రదేశ్ రాష్టాల్లోని అక్కడక్కడ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.
3: ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 ఎఫ్ఎం. చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మొదటిగా మీరు వినబోతున్న ఈ పాట ప్రేమ పావురాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. రాజశ్రీ సాహిత్యానికి రామ్ లక్ష్మణ్ స్వరాలు కూర్చారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రమంజరిలో తర్వాత వినండి. ప్రేమాలయం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్నది. వెన్నెలకంటి సాహిత్యం, రామ్ లక్ష్మణ్ సంగీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: చిత్రమంజర్లు, ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 ఎఫ్ఎం. సమయం రాత్రి 9 గంటలు. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి మార్కాపురం, ఇది 101.5 ఎఫ్ఎం. పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరిప్పుడు వింటారు. మొదటిసారిగా ఈ వాట్సాప్ సందేశాన్ని పంపించిన

వారు అంబటి నరసింహారెడ్డి, లావణ్య రిషికేష్ రెడ్డి, తితిక్షారెడ్డి పొన్నాపురం కాలనీ నంద్యాల జిల్లా నుంచి. వీరు కోరుతున్నారు వరకట్నం చిత్రం నుంచి పుట్టలోని నాగన్న అనే పాటను. జిక్కి సుశీల బృందం పాడిన వరకట్నం చిత్రం నుంచి ఈ పాట. నరసింహారెడ్డి గారు, మీకోసం మీ ఫ్యామిలీ కోసం వినండి, వినిపించండి.

పాటకు వేలాయరా కార్యక్రమంలో ఈ వాట్సాప్ సందేశాన్ని పంపినవారు శ్రీకాంత్ విజయ, హరిధృతి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా సున్నిపెంట శ్రీశైలం నుంచి. వీరు కోరుతున్నారు, రాజశేఖర్ నటించిన మొరటోడు నామవుడు చిత్రం నుంచి కోయిలాలో ఓ కమ్మటి అనే పాట. పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత. శ్రీకాంత్ గారు, మీకోసం మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పాట.

101.5 ఎఫ్ఎం మార్కాపురం ద్వారా మీరు వింటున్నారు పాటకు వేలాయరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు. తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపించిన వారు మాధవి మరియు ఆంజనేయులు. వీరు భూదాన్ పోచంపల్లి తెలంగాణ నుంచి. వీరు కోరుతున్నారు అల్లుడా మజాకా చిత్రం నుంచి రెడ్డు రెడ్డు బుగ్గేరెడ్డు అనే పాట. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర. మాధవి ఆంజనేయులు గారు వినండి మరి మీకు ఇష్టమైన పాట.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరూ వాట్సాప్ ద్వారా సందేశం ద్వారా కోరుతున్నారు. సంపూర్ణ రామాయణం చిత్రం కోసం వానజల్లు కురిసింది లేరా అనే పాట పాడినవారు పి సుశీల. శ్యామల ప్రకాష్ గారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం సంపూర్ణ రామాయణం చిత్రం నుంచి ఈ పాట వినండి మరి.

మీరు వింటున్నారు పాటకు వేలాయిరా. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. తర్వాత ఈ వాట్సాప్ సందేశాన్ని పంపిన వారు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, వీరంతా అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి. వీరు కోరుతున్నారు 16 ఏళ్ల వయసు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పంట చేలో పాలకంకి నవ్వింది. కామేశ్వరి గారు, మీకోసం వినండి మరి.

తరువాత ఈ వాట్సాప్ సందేశం పంపించిన వారు కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం హనూరు తాలూకు చామరాజనగర్ జిల్లా సి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచేగౌడ కెంపం వీరందరూ కోరుతున్నారు ఆత్మబలం చిత్రం నుంచి ఘంటసాల పిసుశిల పాడింది చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే. పూర్ణచంద్ర గారు మీకోసం ఈ పాట ఆత్మబలం చిత్రం నుంచి అందరికీ వినిపించండి, మరి మీరు కోరిన వారందరికీ.

మీరింతవరకు పాటకు వేలాయిరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇప్పుడొక పద్యం వింటారు. పాడింది వి. రామకృష్ణ. చిత్రం శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర.

0: ఆకాశవాణి.
1: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేతి సరళ గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలుగా వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా భజమానస విఘ్నేశ్వర బహుదారి రాగం ఆదితాళం తులసివనం రచన.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నేతి సరళ గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.